0: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు థీమ్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.
1: అంటే ఆ విధంగా చక్కగా మనం వధూవరుల యొక్క నక్షత్రాలు కలిసేలా మనం చూసుకుంటే విడాకులకు దారితీసే అవకాశం తక్కువ ఉంటుంది, లేదా ఇద్దరులో ఎవరో ఒకరు చనిపోవడం అనేటువంటి అవకాశం కూడా తక్కువ ఉంటుంది, లేదా దౌర్భాగ్యకరమైనటువంటి ఫలితాలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది కలిస్తే, కలవకపోతే ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మరి వైదిక శాస్త్రాల్లో విడాకులకి ఎలాంటి కార్యక్రమం కూడా చెప్పబడలా. అన్నిటికీ సంస్కారాలు ఉన్నాయి, కానీ విడాకుల సంస్కారం అనేది ఏమి లేదనమాట. అంటే విడాకులు తీసుకునేటప్పుడు దానికి ప్రత్యేక పూజలు ఏమి లేవు. కాబట్టి భార్య భర్తలు కలిసి ఉండాల్సిందే, అంతే, విడిపోవడం అనేది లేనే లేదు. కాబట్టి వైదిక విధానం ఏదైతే మరి విజయవంతమైనటువంటి వివాహం కోసం ఈ జాతకాలలో సరిచూసుకోవడం అనేది శిల ప్రభుపాదుల వారు కూడా దాని గురించి శ్రీమద్ భాగవతం 9వ స్కందం 18వ అధ్యాయం 23వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారంటే వైదిక విధానాన్ని అనుసరించి తల్లిదండ్రులు వధువు మరియు వరుడు అంటే అబ్బాయి అమ్మాయి యొక్క జాతకాలను ముందుగా చూసుకుంటారనమాట. ఎవరికైతే వివాహం చేద్దాం అనుకుంటున్నారో వారి జాతకాలు చూసుకుంటారు. మరి జ్యోతిష్య లెక్కల ప్రకారం అబ్బాయి అమ్మాయి వారికి కలిసిందనుకోండి ప్రతి విషయంలో కూడా, అప్పుడు దాన్ని యోటకము అని చెప్పంటారట. మరి ఆ వివాహాన్ని అంగీకరిస్తారట. 50 సంవత్సరాల క్రితం కూడా ఈ విధానం హిందూ సమాజంలో ఉండేది ప్రభుపాదులు వారు అంటున్నారు. మరి అబ్బాయికి ఉన్నటువంటి ఐశ్వర్యంతో లేదా అమ్మాయికి ఉన్నటువంటి వ్యక్తిగత సౌందర్యంతో సంబంధం లేకుండా, అంటే వాటిని పట్టించుకోకుండా, అంటే అబ్బాయి ఎంత సంపన్నవంతుడైనా అమ్మాయి ఎంత అందగత్తైనా సరే జ్యోతిష్యపరంగా ఇద్దరికీ కలవకపోతే కనుక వివాహం అనేది జరిగేది కాదు. ఒక వ్యక్తి ఈ 3 వర్గాల్లో పుడతాడట. ఈ ప్రతి వ్యక్తి కూడా ఈ 3 వర్గాల్లో పుడతాడు. దేవగణం కానీ, మనుష్యగణం కానీ, రాక్షస గణం కానీ, ఈ 3 గణాల్లో పుడతాడనమాట. మరి విశ్వంలో వివిధ భాగాల్లో దేవతలు ఉంటారు, అలాగే మరి రాక్షసులు ఉంటారు, అలాగే మానవ సమాజం కూడా ఉంటారు. కాబట్టి మానవ సమాజంలో కూడా కొంతమంది దేవతల్ని అసురులను పోలి ఉంటారనమాట. అంటే మనకి విశ్వంలో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, అలాగే మానవ సమాజంలో కూడా కొంతమంది మనుషులు దేవతలను పోలి దేవత లక్షణాలు కలిగి ఉంటారు, కొంతమంది రాక్షస లక్షణాలు కలిగి ఉంటారు. మరి జ్యోతిష్య లెక్కలను అనుసరించి ఒకవేళ ఈ దైవ మరియు అసుర స్వభావాల మధ్య ఏమన్నా వైరుధ్యం ఏర్పడింది అనుకోండి, అప్పుడు వివాహం అనేది జరగదనమాట, చేయకూడదు. కాబట్టి మనం చూసుకోవాలి మన గుణం ఏమిటి, దేవగణమా, మనుష్యగణమా, రాక్షస గణమా అనేటువంటి. అలాగే ప్రతిలోమ అనులోమ అనేటువంటి లెక్కలు కూడా ఉన్నాయి మనం చూస్తే. మొత్తానికి ఇక్కడ కేంద్ర బిందువు అయినటువంటి ఆలోచన ఏమిటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా సమానమైనటువంటి స్థాయిలో ఉంటే వివాహం అనేది ఆనందకరంగా ఉంటుంది.

సమానంగా లేకపోతే అది దుఃఖానికి దారితీస్తుంది. మరి ఇప్పుడు వివాహం విషయంలో ఈ జాగ్రత్తలు ఎవరో తీసుకోవడం లేదు, అందుకే మనకి ఎన్నో విడాకులు కనిపిస్తున్నాయి ప్రభువుల ద్వారా అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే విడాకులు అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది. కానీ పూర్వం వివాహం అంటే ఏమిటి, జీవితకాలం కొనసాగేది. మరి భార్యాభర్తల మధ్య అనురాగం ఏదైతుందో అది ఎంత గొప్పగా ఉండేదంటే, భార్య ఎప్పుడైతే భర్త చనిపోయేవాడో ఆమె కూడా స్వచ్ఛందంగా చనిపోయేది, లేకపోతే జీవితాంతం ఆమె విధేయురాలైనటువంటి విధవగా మిగిలిపోయేదన్నమాట. అందుకని పునర్వివాహం చేసుకునేది కాదు. ఈ పునర్వివాహం అనేది మళ్ళీ తీసుకొచ్చారు ఎవడాడు, టంగుటూరు వీరేశలింగం, వాడి గురించి పాఠాల్లో చెప్పేవారు చిన్నప్పుడు. రాధా రామ్మోహన్ రాయ్, రామ్మోహన్ రాయ్, టంగుటూరు ప్రకాశం పంతులు, వీళ్ళందరూ వితంతు పునర్వివాహం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. వాళ్ళు ఏదో గొప్పవాళ్ళ కింద చూపించేవాళ్ళం. జ్యోతిరావు పూలే చూడండి, సమాజాన్ని ఉద్ధరించాలని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారు, వితంతు పునర్వివాహం అనే దాన్ని తీసుకొచ్చారు. మరి పూర్వం ఎలా ఉండేదండి, భార్యాభర్తల మధ్య అనురాగం ఎలా ఉండేదంటే, భర్త భార్య కూడా స్వచ్ఛందంగా మరణించేదండి భర్త చనిపోతే, సతీసహగమనం అంటారు దాన్ని, లేదా ఆమె జీవితాంత విధోరాలుగా ఉండేది. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇక ఏమాత్రం సాధ్యం కాదు, ఎందుకంటే మానవ సమాజం అనేది జంతు సమాజం స్థాయికి పతనం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు వివాహాలు అనేటువంటివి కేవలం ఒప్పందం ద్వారా జరిగిపోతుంటాయి. దాంపత్యే అభిరుచిర్ హేతు అని చెప్పి అన్నారు. ఇక్కడ అభిరుచి అంటే ఏమిటంటే ఒప్పందం అట చూడండి. అబ్బాయి అమ్మాయి కేవలం వాళ్ళు అంగీకరిస్తారు వివాహం చేసుకోవడానికి, వివాహం జరుగుతుంది అంతే, వేరేవేమీ పరిగణించరు. చేసుకుందామా, చేసుకుందాం అయిపోయింది. కానీ ఈ వైదిక విధానం ఎప్పుడైతే సక్రమంగా పాటింపబడదో అప్పుడు వివాహాలు అనేవి తరచుగా విడాకులకు దారితీస్తుంటాయి అని చెప్పి ప్రభుపాద ద్వారా. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఈ ఆరు రకాల దౌర్భాగ్యాలు ఎవరినైతే పీడిస్తాయో వాడిని అవి కాల్చేస్తాయి అగ్నిలాగా అన్నారు కదా. అందులో మొదటిదాని గురించి వివరణ ఇస్తున్నారనమాట. ఏమిటంటే ఒక వ్యక్తి తన భార్య నుండి విడిపోవడం అనేది. కాబట్టి ఇలా విడిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే, వాళ్ళ జాతకాలు సక్రమంగా కలవకపోవడం వల్ల. అందులో కూడా ఏం చేస్తారంటే శాతం చూస్తారండి, ఎంత శాతం కలిసిందనేది చెప్తారు. చెప్తారా లేదా, తెలుసా మీకు లేదా, చూస్తారు అంటే ఎంతవరకు జత కుదురుతుంది, 90% కుదురుతుందా, 100% కుదురుతుందా, 80% కుదురుతుందా. కొంతమంది ఏమంటారంటే కనీసం 50% కలిస్తే కానీ ఇవ్వమని చెప్పి అంటారు. అలాంటివి ఉంటాయి, ఆ శాతం చూస్తారనమాట, ఎంత శాతం వాళ్ళకి వీడికి కలుస్తుంది. చూస్తారనమాట. కాబట్టి ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రభుల ద్వారా ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ పాటించకపోవడం వల్ల ఎక్కువగా విడాకులు దారితీస్తున్నాయి. ఇది రెండవది, స్వజనుల ముందు విశ్వాసాన్ని కోల్పోవడం, స్వజనుల యొక్క విశ్వాసాన్ని కోల్పోవడం అనేటువంటి దాని గురించి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, సంభావితస్య చాకీర్తి మరణాధిరిచ్చతే అని చెప్పుకుంటున్నాడు. ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దారుణమైనది అని చెప్పుకుంటున్నాడు. స్వజనుల ముందు అపకీర్తికి పాల్గొడం అంటుంది. మరి తెలివైనటువంటి మేధావులైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచేవారట. బృహస్పతి ఉపదేశిస్తున్నారు ఏమనంటే, బలహీనమైనటువంటి శత్రువును కూడా ఎప్పుడూ పట్టించుకోకుండా ఉండొద్దు అని చెప్పుకుంటున్నాడు. విస్మరించవద్దు, బలహీనమైనటువంటి శత్రువును కూడా ఎప్పుడు విస్మరించవద్దు. ఒక చిన్న నిప్పురవ్వైనా సరే దాన్ని ఆర్పకపోతే మొత్తం సమస్త ప్రపంచాన్ని కాల్చేస్తుందని చెప్పుకుంటున్నాడు బృహస్పతి చెప్తున్నారు అనమాట. ఈ విధంగా అందులో ఏమంటున్నారు, బలహీనమైనటువంటి శత్రువును కూడా విస్మరించకూడదు, ఎందుకంటే ఒక చిన్న నిప్పురవ్వైనా సరే దాన్ని ఆర్పకపోతే సమస్త ప్రపంచాన్ని దహించేస్తుంది కాబట్టి. ఇక శత్రువుగా మారినటువంటి స్నేహితుడి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కదా, శత్రువుగా మారినటువంటి మిత్రుడు వాడు కూడా అగ్నిలాగా దహిస్తాడని చెప్పన్నారు. ఓకే, ఇక్కడ
ఫ్రెండ్ హూ హ్యాస్ టర్న్డ్ అవే.

ತಾಂಡವ ಎಂಟುಗಳ ಅರ್ಧ ಶತ್ರುಘಮಾರಿ ನೋಡೋಣ. ಈಗ ಶತ್ರುಘಮ ಅನ್ನೋಟುವಂತಹ ಸ್ನೇಹಿತನ ವಿಷಯಾನಿಗೆ ವಸ್ತೇ ವಿಮುಖಂಚ ಮಿತ್ರಂ, ಅಂದ್ರೆ ಏ ಸ್ನೇಹಿತುಡೈತೇ మన వైపు నుండి ముఖం తిప్పేసుకున్నాడు వాడి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ దీనికి 14వ శ్లోకానికి భాష్యం. ఇదంతా ఒకటి భార్య నుండి విడిపోవడం, రెండవది స్వజనుల ముందు అపకీర్తి పాలవడం, చెల్లించనటువంటి అప్పు, దుష్టుడైనటువంటి రాజుకు సేవ చేయడం, పేదరికం, మరియు ముఖం తిప్పేసుకున్నటువంటి స్నేహితుడు. అయితే భాష్యంలో వీటి గురించి చెప్పారు. తర్వాత 15వ శ్లోకం. నదీతీరే చ ఏ వృక్షాః పరగేహేషు కామిని మంత్రిహీనాశ్చ రాజానః శీఘ్రం నశ్యంత్య సంశయం అని చెప్పుకుంటున్నారు. నదీతీరే చ ఏ వృక్షాః పరగేహేషు కామిని మంత్రిహీనాశ్చ రాజానః శీఘ్రం నశ్యంతి అసంశయం అని చెప్పుకుంటున్నారు. నది ఒడ్డున ఉన్నటువంటి చెట్టు, మరొకరి ఇంట్లో ఉన్నటువంటి యువతి, మంత్రులు లేనటువంటి రాజు, నిస్సందేహంగా ఇవన్నీ త్వరలోనే నాశనమవుతాయి అని చెప్పుకుంటున్నారు. నదీ తీరంలో ఉన్నటువంటి చెట్టు, ఎందుకంటే ఎప్పుడైనా నది కోతకు గురవచ్చు, అంతే కదా. ఎప్పటికైనా మనం చూస్తున్నాం, మనం కూడా కొన్ని చెట్లు వేసాం, కొన్ని వెళ్ళిపోయినాయి లోపల, నదిలోకి వెళ్ళిపోయినాయి కాలంలో. కాబట్టి నదీ తీరంలో ఉన్నటువంటి చెట్టు, మరొకరి ఇంట్లో ఉన్నటువంటి యువతి, ఇంకా మరొకరి ఇంట్లో యువతి ఉందండి, ఇక పాడైపోయినట్టే అని లెక్క. అది ఈ రోజుల్లో ఎక్కడ ఉండాలి అంతా ఉండడమే. ఇక్కడ పట్టణాల్లో ఏమంటారు, అది పేయింగ్ గెస్ట్, పీజీ, హాస్టల్స్, ఇవన్నీ ఏంటి మరి వైదిక సంస్కృతిని చూస్తే. నదీ తీరంలో ఉన్నటువంటి చెట్టు, అలాగే మరొకరి ఇంట్లో ఉన్నటువంటి యువతి, మంత్రులు లేనటువంటి రాజు, నిస్సందేహంగా వీరు నాశనం కావలసిందే భాష్యం చెప్తున్నారు. కాబట్టి పూర్వం రాజులకి నిష్పక్షపాతంగా ఉపదేశాలు ఇచ్చేవారి యొక్క విలువ ఏమిటో తెలుసట. ఎందుకంటే చాలా ముఖ్యం అన్నమాట. ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో ఈ సూత్రం మనకి ఆచరణాత్మకంగా చూపించబడింది. ఎక్కడంటే శ్రీకృష్ణుడు ద్వారకలో తన స్నేహితుడైనటువంటి ఉద్ధవుని యొక్క సలహాను అడుగుతాడు. దీని గురించి అంటే హస్తినాపురంలో జరుగుతున్నటువంటి యుధిష్ఠిరుని యొక్క రాజసూయ యజ్ఞం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలా వద్దా అనే దాని గురించి ఉద్ధవుని యొక్క సూచన అడిగాడట. దానికి ఉద్ధవుడు ఏమని బోధనిచ్చాడంటే, ఇది మనం శ్రీమద్ భాగవతం 10:71-2 చూడొచ్చు. ఏమనంటే, ఓ స్వామి, ఋషి ఉపదేశించినట్టుగా మీరు ఖచ్చితంగా మీ బంధువు ఎవరైతే ఉన్నాడో, అంటే మీ యొక్క మేనల్లుడు ఎవరైతే ఉన్నాడో, ఎందుకంటే ఇక్కడ మేనల్లుడు కాదు, ఏమంటాం, మీ భావ మరిది, మీ బావ, ఇక్కడ బావ అవుతాడు కదా కృష్ణుడికి, ధర్మరాజు ఏమవుతాడు, బావ అవుతాడు, పెద్దవాడు కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఉద్ధవుడు దానికి సమాధానం చెప్తూ వెళ్ళాలా వద్దా అని అడిగితే, స్వామి, ఋషి చెప్పినట్టుగా, ఋషి ఉపదేశించినట్టుగా మీరు ఖచ్చితంగా మీ బావకు సహాయం చేయాలి. ఏ విషయంలో? రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించడంలో, ఆ విధంగా ఆయన యొక్క ప్రణాళికను అమలుపరచడంలో మీరు సహాయం చేయాలి. అలాగే మీ యొక్క ఆశ్రయం కోసం యాచిస్తున్నటువంటి రాజులను మీరు సంరక్షించాలి అని అడిగాడు. మరి కృష్ణుడు ఉద్ధవుని యొక్క సలహాను ఖచ్చితంగా అనుసరించాడు. అనుసరించి భీముని చేతిలో జరాసంధుడు మరణం పాలయ్యేలా ఆయన ఏర్పాటు చేశాడు. అలాగే మరి 100,000 రాజులను విడుదల చేయించాడు. బందీగా ఉన్నటువంటి 100,000 రాజులను విడుదల చేయించాడు. ఎందుకని బందీ చేశాడు 100,000 రాజులను జరాసంధుడు? వారందరినీ బలి ఇవ్వడం కోసం, యజ్ఞం. ఇదంతా కూడా ఏమంటే ఎవరి గురించి చెప్తున్నారంటే, మంత్రులు లేనటువంటి రాజు గురించి చెప్తున్నారు. ఎందుకంటే మంత్రి అనేవాడు ఉండాలి, నిష్పక్షపాతంగా చెప్పాలి. అంతేగాని అన్ని కూడా రాజుకు నచ్చినవే చెప్పాడు అనుకోండి, అలా కాదు. నిష్పక్షపాతంగా ఉండాలి, ఎలాంటి పక్షపాతం వహించకూడదు. ఇక తర్వాత
మరొకరి గృహంలో ఉన్నటువంటి రక్షణ లేని స్త్రీ గురించి

0: బృహస్పతి నీతి శాస్త్రంలో గరుడ పురాణంలో ఇది బృహస్పతి నీతి శాస్త్రం. అక్కడ కూడా ఆయన ఒక యువతి తన యొక్క శీలాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ అలా కాపాడుకోకపోతే వచ్చే నష్టాల గురించి హెచ్చరిస్తున్నాడు అనమాట బృహస్పతి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే అనవసరమైనటువంటి సంఘం అంటే ఇతరులతో అనవసరమైనటువంటి సంబంధం, భర్త నుండి దీర్ఘకాలం పాటు విడిగా ఉండడం, లేకపోతే పొగడ్తలు, ఎవరైతే ఆమెను చెరపట్టాలనుకుంటారో వారి యొక్క దృష్టి, అలాగే మరొకరి గృహంలో నివాసం చూడండి, ఇవన్నిటికి ఆయన హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా మంచిది కాదు అని చెప్పి, అంటే స్త్రీకి ఇవేవి కూడా మంచివి కాదట. బేస్ అసోసియేషన్ అంటే ఏమిటి అంటే ఏమంటాం దాన్ని, ఈ రోజుల్లో మనం చూస్తుంటాం కదా ఎవరితో పడితే వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటారు అనమాట పురుషులతోటి. లేదా భర్త నుండి దీర్ఘకాలం పాటు విడిగా ఉండడం, దూరంగా ఉండడం అనేది మంచిది కాదు స్త్రీ. అలాగే ఎవరితో పడితే వాళ్ళతో కలవడం అనేది మంచిది కాదు. అలాగే ఊరికే స్త్రీని కీర్తించడం కూడా మంచిది కాదు. ఎవరైతే ఆమెను చేసి కించుకోవాలనుకుంటాడో, అంటే ఎవరైతే మనం చూస్తున్నా సెడ్యూజర్ అంటే ఏమిటి, మెల్లగా ఆమెతో ఆమెను లోబరుచుకోవడం కోసం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే లోబరుచుకోవడం కోసం అంటే ఇలా మనం చూస్తుంటాం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం చూస్తుంటాం కాలేజీల్లో అక్కడ ఇక్కడ యువతి యువకులు ఏం చేస్తుంటారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలని ముందే తీర్చేస్తుంటారు అడగకుండా. అంటే ఎందుకు తీరుస్తున్నాడు వాడు ఆ విధంగా అంటే లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అలాగే మరొకరి గృహంలో ఉండడం, ఇవన్నీ కూడా స్త్రీకి మంచివి కావు, ఎందుకంటే ఆమె శీలాన్ని నాశనం చేసేవి ఇవన్నీ కూడా అని చెప్పుకుంటున్నాడు. అలాగే ఏ పురుషుడైతే తన భార్యను విడిచిపెడతాడో దాని గురించి పరాశరముని, ఎవరు పరాశరముని, వ్యాసదేవుని యొక్క గొప్ప ఋషి అయినటువంటి వ్యాసదేవుని యొక్క ప్రఖ్యాతమైనటువంటి తండ్రి అనమాట. దాని గురించి గరుడ పురాణంలో పరాశరముని చెప్తున్నారు. ఎవరి గురించి? తన భార్యని విడిచిపెట్టేటువంటి పురుషుని గురించి చెప్తున్నారు. ఏమన్నారంటే ఎవరైతే యవ్వనంలో తన భార్యని విడిచిపెడతారో వాళ్ళు తర్వాత 7 జన్మల పాటు స్త్రీగా పుట్టాల్సి ఉంటుంది. ఏ భర్త అయితే యవ్వనంలో తన భార్యని రక్షించాల్సినటువంటి యవ్వనంలో మంచి యవ్వనంలో ఉండగా భార్యను వదిలేస్తాడో వాడు తర్వాత 7 జన్మల పాటు స్త్రీగా పుట్టాల్సి ఉంటుంది. పుట్టి ప్రతిసారి కూడా వైధవ్యాన్ని అనుభవించాల్సి ఉంటుంది. యవ్వనంలో ఎవరైతే భార్యను వదిలేస్తారో వాళ్ళు 7 జన్మల పాటు స్త్రీగా పుట్టి వైధవ్యాన్ని అనుభవించాల్సి వస్తుంది ప్రతి జన్మలోనూ కూడా అని చెప్పుకుంటారు. ఇక ఒక యువతి మరొకరి గృహంలో ఉండడం గురించి, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వృత్తాంతం చెప్పబడిందట. ఎవరి గురించి అంటే బుధ అనేటువంటి ఒక దేవత లేదా బుధగ్రహం గురించి శ్రీమద్ భాగవతంలో చెప్పబడిందట. బుధగ్రహం అనేది ఎలా పుట్టింది అనే దాని గురించి. బుధుడెవరు? ఒక దేవత.
1: గ్రహాలు బృహస్పతి అంటే గురువు ఒక దేవత, శని ఒక దేవత కదా, అలాగే మనకి కుజుడు ఒక దేవత, సూర్యుడు ఒక దేవత, చంద్రుడు ఒక దేవత. అలాగే ఈ బుధుని యొక్క జన్మ గురించిన వృత్తాంతం శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది, అష్టమ స్కంధంలో 9వ అధ్యాయంలో. ఏమని? బృహస్పతి ఎవరు? దేవతల పురోహితుడైనటువంటి బృహస్పతి యొక్క భార్య ఎవరు? తార. ఆమె సోముని చేత ఎత్తుకు వెళ్ళబడిందట. సోముడు అంటే ఎవరు? చంద్రలోకానికి అధిష్టాన దైవం. చంద్రలోకానికి అధిష్టాన దైవం అయినటువంటి సోముడు ఏం చేశాడట? బృహస్పతి యొక్క భార్య అయినటువంటి తారను ఎత్తుకెళ్ళిపోయాడు. తత్ఫలితంగా గొప్ప యుద్ధం రగిలిందనమాట. అందులో శుక్రాచార్యుడు అలాగే అతని యొక్క అసుర అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సోముని పక్షం వహించారు. అలాగే స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుడు బృహస్పతి కోసం పోరాడాడు. అంతిమంగా ఎప్పుడైతే తార

మని గృహం నుండి రక్షించబడిందో. అప్పుడు తెలియబడినటువంటి విషయం ఏమిటంటే ఆమె అప్పటికే ఈ చంద్రమండలానికి అధిష్టాన దైవం అయినటువంటి సోముని చేత గర్భవతిగా చేయబడిందట. అప్పటికి బృహస్పతి భార్య అయినటువంటి తార, ఎందుకంటే సోముడు ఎత్తుకెళ్ళాడు కదా, ఎత్తుకెళ్ళి ఏం చేశాడు, ఆమెను గర్భవతిని చేశాడు. మరి ఆ విధంగా ఈ సోమునికి తారకి పుట్టినటువంటి వాడే సుందరమైనటువంటి బంగారు వర్ణంలో ఉన్నటువంటి చంద్రపుత్రుడైనటువంటి బుధుడట. చూడండి, కాబట్టి బుధుడు ఎవరంటే చంద్రుని యొక్క పుత్రుడు అని చెప్పుకుంటున్నారు. అందుచేత చాణిక్య పండితుని యొక్క ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఈ ప్రపంచానికి మాత్రమే వర్తించవు, అవి సమస్త భౌతిక విశ్వానికి అంతటికీ కూడా వర్తిస్తాయి అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి ఉపదేశాలు, మరి స్వర్గలోకంలో ఉన్నటువంటి గొప్ప దేవతలు కూడా ఏవైతే లోపాల చేత మనం బుద్ధులమై ఉన్నామో అవే లోపాల చేత వాళ్ళు కూడా బుద్ధులై ఉన్నారు. కాబట్టి నాలుగు లోపాల చేత బుద్ధులు కాని వారు ఈ భౌతిక విశ్వంలో ఎవరూ లేరు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి విదుర నీతిలో కూడా విదురుడు ఉపదేశిస్తున్నాడు. ఏమన్నాడంటే ఎవరిని పొగడాలట అంటే యవ్వనం దాటిపోయినటువంటి యువతనే పొగడాలట. చూడండి,

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 3.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ

0: FM 90.4.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: హాయ్, హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, ఇవాళ మన ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళైతే మనం చెప్పుకోబోయే టాపిక్ ఆకుకూరలు అండ్ పాలు వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో, సో అవన్నీ ఏంటో తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. మరి ముందుగా ఆకుకూరల గురించి తెలుసుకుందాం. మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్య వరాల్లో ఆకుకూరలు చేసే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను, ప్రోటీన్లను అందిస్తుంది ఆకుకూరలు. నిత్యం తమని ఏదో ఒక రకంగా తీసుకునే వ్యక్తుల జీవన శైలినే మార్చేస్తుందట. ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకుకూరలు వండుకునే ముందు ఖచ్చితంగా 1-2 సార్లు అయితే కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, దుమ్ము, ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అందుకని కడుక్కోవడం అత్యవసరం. అవసరమైతే ఆకుకూరలు కడిగేటప్పుడు గట్టిగా ఉండే భాగాలను ఏరివేయండి. వీలైతే పొటాషియం పర్మాంగనేట్ తో ఆకుకూరలు శుభ్రం చేస్తే మంచి ఫలితాలుంటాయట. మనకి తెలిసిన ఆకుకూరలు అయితే మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, తోటకూర, గోంగూర, బచ్చలాకు ఇంకా చాలా ఉంటాయి. ఇలా పలు రకాల ఆకుకూరలు వండే ముందు కాస్త ఉప్పు వేసిన మంచి నీటితో ముంచితే వాటిపై ఉండే క్రిమి కీటకాలు, గుడ్లు ఇవన్నీ నాశనమవుతాయి. ఇవి తొందరగా నలిగే గుణం ఉండటం వల్ల సలాడ్లు, చట్నీలు సులువుగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి వండాలట. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లోనే వండేందుకు ప్రయత్నిస్తే మంచిదట. వాటిలోని పోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడకబెట్టాక అందులో నీటిని పారేయకూడదు. కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి సూప్ గా తీసుకున్నా సరే ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఇకపోతే ఆకుకూరలతో మధుమేహానికి కూడా చెక్ పెట్టచ్చు. ఆకుకూరలు తినండి, మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఎందరో ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ఆకుకూరలే కాకుండా రోజు పల్లీలు, ఇతర డ్రై

0: ఫ్రూట్స్ తీసుకునే వారిలో కూడా మధుమేహంతో పాటు ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతిరోజు పల్లీలు తినే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 21% తగ్గుతుందట. డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని న్యూట్రిషన్లు అంటున్నారు. ఆకుకూరల్లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14% తగ్గించవచ్చట. కాబట్టి ఆహారంలో ఆకుకూరలు వారానికి 3 సార్లైనా తీసుకుంటూ ఉండండి అని డాక్టర్స్ చెప్తున్నారు చాలా మందికి. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, ఆకుకూరల వల్ల మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగం ఉందో. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.
1: पता है मैं कौन हूँ? शंकर उस्ताद स्मार्ट शंकर.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: పేపరు

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాము. అండ్ ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక అయితే ఆకుకూరల గురించి తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడు పాలు మన శరీరానికి ఎంత ఉపయోగం పడతాయో తెలుసుకుందాం. పాలు అంటే క్షీరదాలు. పుట్టగానే తల్లి నుండి తీసుకునే ఫస్ట్ ఆహారం. బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్ధంగా ఊరేవే పాలు. తల్లి పాలు ఎంతో శ్రేష్టమైనవి, ఆరోగ్యమైనవి కూడా. వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండటం తల్లి పాలుకున్న బెస్ట్ క్వాలిటీ. తెలుగు భాషలో పాలు అనే పదానికి వివిధ ప్రయోగాలు ఉన్నాయి. పాలు నామవాచకంగా పాలు మరియు పాల వంటి ద్రవాలకు ఉపయోగిస్తారు. పాలు లేదా క్షీరము శ్రేష్టమైన బలవర్ధకమైన ఆహారం. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉంటాయి. కొద్దిగా విటమిన్ సి మరియు ఇనుము తక్కువ ఉంటాయట. అన్ని వయసుల వారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం పాలు అని చెప్పుకోవచ్చు. హిందువులు మాత్రం పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలని అన్ని రకాల పూజా కార్యక్రమాల్లోనూ వాడతారు. 3 ప్రోటీన్లు, 6 విటమిన్లు, 25 ఖనిజాలు కలిగి ఉన్న ఆవు పాలు ధారణ శక్తి కలిగి ఉంటుంది. శ్వాస సంబంధిత వ్యాధుల్ని తొలగిస్తుందట. శరీరానికి కాంతిని, ఇంద్రియములకు నిర్మలత్వాన్ని ఇవ్వడంలో పాలు ఎంతో తోడ్పడతాయి. పాలలో పోషక విలువలు 4% కొవ్వు పదార్థాలు ఉంటే 4.7% పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. ఇక ప్రోటీన్స్ వచ్చేసి 3.3%, నీళ్లు అయితే 88%. మనిషి పాలలో 71 కిలోకాలరీలు, ఆవు పాలలో 69 కిలోకాలరీలు, గేదె పాలలో 100 కిలోకాలరీలు మరియు మేక పాలలో 66 కిలోకాలరీల శక్తి ఉంటుంది. ఇకపోతే పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు పాలు చాలా అవసరం. అయితే పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించుకోవాలి అందరూ. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్ మిల్క్ ఇలా ఎన్నో రకాలుగా లభిస్తాయి పాలు బయట. ఆవు పాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవిగా వెల్లడైంది. కొంతమంది పాలు పిండగానే అలాగే తాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుండి పిండగానే అలాగే పచ్చిపాలు తాగడం మంచిది కాదంటుంటారు డాక్టర్స్. ఆరోగ్యం మాట అటుంచితే ఎన్నెన్నో అనారోగ్యాలు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుందట. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం కూడా ఎక్కువ. ఆ పాలు తాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను

తరచూ వింటూనే ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ రోగాల్ని కుదర్చడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన పరిపూర్ణ పౌష్టికాహారం కింద చెప్తుంటారు పెద్దలు. పాలను మానవులు అనాది నుండి వాడుతూ వస్తున్నారు, ముఖ్యంగా ఆవు పాలు, బర్రెపాలు, మేకపాలు ఇలాంటివన్నీ. ఆవు పాలలో తల్లి పాలలో కంటే రెట్టింపు ప్రోటీన్స్ ఉంటాయట, కానీ చక్కెర తక్కువ ఉంటుంది, దీనివల్ల అసిడిటీ కూడా తగ్గుతుంది. బర్రె పాలలోకి వచ్చేసరికి ఆవు పాలలో కంటే కొవ్వు అధికంగా ఉంటుంది. పాలలో ప్రోటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, మనకు తెలిసిన అన్ని రకాల విటమిన్లు, అనేక రకాల ఖనిజ లవణాలు, తదితర ఆరోగ్యాన్ని కాపాడే ఆహార విలువలున్నాయని లభిస్తాయి. పాలలో లభించే ప్రోటీన్లలో శరీర నిర్మాణానికి అవసరమైన అమైనో ఆసిడ్స్ అయితే లభిస్తాయి. ఒక లీటర్ పాలలో ఒక మనిషికి ఒక రోజు అవసరానికి సరిపడా కాల్షియం, ఫాస్ఫరస్, పుష్కలంగా విటమిన్ ఏ మరియు సి, మూడో వంతు ప్రోటీన్లు, ఎనిమిదో వంతు ఐరన్, నాలుగో వంతు శక్తి, విటమిన్ బి, ఇ మరియు డి విటమిన్లు కొంతలో కొంత లభిస్తాయి. పాలలో లభించే కొవ్వులో 99%, ప్రోటీన్లలో 97%, కార్బోహైడ్రేట్స్ లో 98% తేలికగా జీర్ణం కాదగ్గ స్థితిలో ఉంటాయి. మనం తాగిన పాలు జీర్ణం కావడానికి కనీసం గంటన్నర సమయం అయితే సరిపోతుందట. పాలలో లవణాలు, నీరు జీర్ణాశ్రయంలో చేరుకున్న తక్షణమే అబ్జార్బ్ కావడం ప్రారంభిస్తాయి. కానీ మిగతా ఘన పదార్థాలు, కొవ్వు మాత్రం పేగుల్లోకి చేరుకున్న దగ్గర నుండి అబ్జార్బ్ కావడం మొదలు పెడతాయట. ఇకపోతే మన ప్రాచీన వైద్యుడు చరకుడు చెప్పిన దాన్ని బట్టి పాలు మనలో శక్తిని ఎంతో పెంపొందజేస్తాయి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి, అలసటను కూడా పోగొడతాయి, సుదీర్ఘ జీవనాన్ని అందిస్తాయి. ఆధునిక ప్రయోగాలలో ఆ ప్రయోజనాలన్నీ రుజువు కాబడ్డాయట. పాలు తాగే పాపాయల నుండి వృద్ధుల దాకా అన్ని వయసుల వారికి పనికి వచ్చే ఆహారం పాలు ఒక్కటేనంటే ఏం అతిశయోక్తి లేదు అంటారు పెద్దలు. అస్వస్థతతో బాధపడుతున్న వాళ్లకు కూడా పాలు చక్కటి ఆహారం కింద ఉపకరిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, పాల వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. సో ఇదండి ఇవాళ మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలేరి ట్రాక్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: FM 90.4.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని చక్కని సూక్తులు తెలుసుకుందాం.
6: మత్త ప్రమత్తశ్చోన్మత్త శ్రాంత క్రోధీ బుభుక్షిత లుప్తో భీరుః వరాయుక్త కాముకశ్చ న ధర్మవీ.
5: ఈ శ్లోకం యొక్క అర్థం, మత్తుడు, ప్రమత్తుడు, ఉన్మత్తుడు, అలసిపోయి ఉన్నవాడు, కోపంతో ఉన్నవాడు, ఆకలిగా నున్నవాడు, లోభి, పిరికివాడు, ఏదో తొందరలో నున్నవాడు, కాముకుడు, వీరు ధర్మాన్ని తెలుసుకోలేరు అని ఈ సూక్తి యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క భావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం చేసే ఏ పని వల్ల లోకలకు ఎట్టి హితమున్నూ కలుగదు. చేసినందులకే మనం ఎల్లప్పుడూ లజ్జించవలసి ఉంటుందో, అట్టి కార్యమును ఎన్నడూ చేయకూడదు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: సిక్తోపి లౌకికాచారం మనసాపి నలంఘయే.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, తన రాజును, దేశమును, కులమును, బంధువులను, ధర్మమును
2: ఎన్నడూ దూషించకూడదు. నీకు శక్తి ఉన్నప్పటికీ నీ సంఘం యొక్క ఆచార వ్యవహారాది మర్యాదలను మనసా అయినా ఉల్లంఘించవద్దు. ఇది సాధారణ ధర్మం అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు తెలుసుకుందాం.
3: నమిత్యాభూషణం కుర్యాత్ నచ సాఠ్యం సమాచ.

0: ఈ శ్లోకం యొక్క అర్థం బంధుమిత్రాది స్వజన బాల వృద్ధ మూర్ఖేషు చ వివాదనం. ఈ శ్లోకం యొక్క అర్థం బంధుమిత్రాది స్వజనములతో విరోధాన్ని పెట్టుకోవద్దు, బలవంతులతో స్పర్ధ పెట్టుకోవద్దు, స్త్రీ బాల వృద్ధులతో మూర్ఖులతో తగువులు ఎట్టి పరిస్థితుల్లోనూ అడగు అని ఈ శ్లోకం యొక్క భావం.
1: ఛాయా పత్యోశ్చ పిత్రోశ్చ

అనే యొక్క అర్థం భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, సోదరులకు, యజమాని సేవకులకు, అప్పచెల్లెళ్లకు, మిత్రులకు, గురు శిష్యులకు మధ్య భేదాలను, తగవులను ప్రేరేపించకూడదు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.
1: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు తెలుసుకుందాం.
2: క్షమావసీకృతిర్లోకి క్షమయా కిం న సిధ్యతి శాంతి ఖడ్గః కరీయస్య కిం కరిష్యతి దుర్జనః.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, క్షమ వల్ల లోకమంతా వశమవుతుంది, దీనివల్ల సాధ్యం కానిది ఏది ఈ లోకంలో లేదు. ఎవని చేతిలో శాంతి అనే ఖడ్గ ఉందో వానిని దుర్జనుడు ఏమి చేయగలడు అని ఈ శ్లోకం యొక్క అర్థం.
2: కుదేశం చ కుమిత్రం చ దూరతః పరివర్జయేత్, కుభార్యం చ కుభోజం చ దూరతః పరివర్జయేత్.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, చెడ్డ దేశమును, దుష్ట మిత్రుణ్ణి, కుబంధువులను, చెడ్డ భార్యను, పాడు భోజనమును దూరంగా విడువవలను అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, బుద్ధిమంతులు కావ్యశాస్త్ర వినోదములతో కాలమును గడుపుతారు, మూర్ఖులు వ్యసనాలతోనో కలహములతోనో నిద్రతోనో కాలమును వ్యర్థం చేస్తారు అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఈనాటి మన కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు.
2: నా పృష్ఠః కస్యచిద్ బ్రూహ్యాత్ న్యాయేన పృచ్ఛతః జానన్నపి చ మేధావి జడవల్లోక ఆచరేత్.
1: ఈ శ్లోకం యొక్క అర్థమును ఇప్పుడు తెలుసుకుందాం. అడుగనిదే ఎవ్వరికీ దేనినీ చెప్పరాదు. అన్యాయముగా ప్రశ్నించినా జవాబు చెప్పకూడదు. బుద్ధిమంతుడైన వాడు తెలిసి ఉన్నను తెలియనివాని వలే లోకంలో ప్రవర్తించాలి అని ఈ సూక్తి మనందరికీ తెలియజేస్తుంది.

మరణం తస్య విశ్రామః. దీని యొక్క భావం ఏంటంటే, రోగి చిరప్రవాసి పరాన్న భుక్కు పరుల ఇంట నివసించేవాడు వీరికి బ్రతుకే మరణతుల్యం, మరణమే వీరికి విశ్రాంతి అవుతుంది అని దీని యొక్క భావం. లోభేన బుద్ధిశ్చలతి లోభో జనయతే తృషం, తృషాత్తో దుఃఖమాప్నోతి పరత్రేహ చ మానవః. ఈ శ్లోకం యొక్క అర్థం, లోభము వల్ల మనసు చంచలమే ఉంటుంది, లోభము వల్ల ఆశలు చెలరేగును, ఆశల వల్ల ఇహ పరములు రెండింటినీ మానవుడు దుఃఖాన్ని పొందుతున్నాడు కదా అని ఈ సూక్తి

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్,

0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420099.

0: FM 90.4.
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
2: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 6వ తరగతి విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం యూజ్ ఆఫ్ ఆర్టికల్స్.
3: గుడ్ మార్నింగ్ చిల్డ్రన్.
4: గుడ్ మార్నింగ్ అంకుల్. హౌ ఆర్ యూ?
3: ఐ ఆమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ?
4: వి ఆర్ ఫైన్ టూ, థ్యాంక్ యూ అంకుల్.
5: వి హావ్ ఎ టెస్ట్ టుమారో.
3: ఆన్ వాట్ సబ్జెక్ట్?
6: On English grammar.
3: What's the area?
5: Articles. Please tell us about the use of articles.
3: Okay. How many articles are there in English language?
6: 3.
3: What are they?
5: A, an, and the.
6: When do we use them?
5: What do they mean, uncle?
3: Wait. Don't be in a hurry. What is a noun?
5: Any naming word is a noun.
3: Right. Very good. పేర్లను తెలిపే పదాలని ఇంగ్లీష్లో నౌన్స్ అంటారు. అవి ఒకదాన్ని గాని ఒకటి కంటే ఎక్కువగా ఉన్న వాటిని తెలుపవచ్చు కదా.
5: అవును.
3: గివ్ మీ అన్ ఎగ్జాంపుల్.
5: పెన్, బుక్, బాయ్, డాగ్.
3: ఎనఫ్. గుడ్. నువ్వు చెప్పిన నౌన్స్ ఏకవచనంలో ఉన్నాయి. వాటిని ఇంగ్లీష్లో సింగులర్ నౌన్స్ అంటారు. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల్ని తెలిపే పదాలని చెప్పు.
6: పెన్స్, బుక్స్, బాయ్స్, డాగ్స్.
3: గుడ్. నువ్వు చెప్పిన నౌన్స్ బహువచనంలో ఉన్నాయి, కానీ తెలుగులో కుక్క, పుస్తకం అన్నట్లు ఇంగ్లీష్లో డాగ్, బుక్ అనకూడదు. ఏ డాగ్, ఏ బుక్, ఏ పెన్, ఏ బాయ్ అని చెప్పాలి.
5: ఏ అంటే ఒకటి అనేగా.
3: అవును.
6: మరి డాగ్ అంటే ఒక కుక్క అనే కదా అర్థం. రెండో మూడో కుక్కలుంటే డాగ్స్ అంటాం కదా.
3: యూఆర్ రైట్. కానీ ఇంగ్లీష్లో ఏకవచనంలో ఉండే నౌన్ కి ముందు ఏ గాని, యాన్ గాని తప్పకుండా చెప్పాలి, రాయాలి. లిసన్ టు ద సెంటెన్స్.

0: the word the.
1: We say it as the or the.
0: What do you say?
2: I say it as the or the.
0: When do we say it as the and when do we say it as the?
3: We don't know, uncle.
0: Listen to how I say the book, the elephant, the pen, the idea. Now say when we say the and when we say the.
1: We say the before we say a noun beginning with a consonant sound.
2: We say the before we say a noun beginning with a vowel sound.
0: You're right. Now say the words with the or the empire.
1: The empire.
0: Letter.
2: The letter.
0: Right. Onions.
1: The onions.
0: Postman.
2: The postman.
0: Now you know when to say the and when to say the.
3: Yes, uncle.
0: ఇప్పుడు ద లేక ది ఎప్పుడు ఉపయోగిస్తామో చెప్తాను, వినండి. కొన్ని వస్తువులు మన పరిసరాల్లో ఒకటే ఉంటుంది, వాటిని ద లేక దీతో ఉపయోగించాలి. ద రేడియో, ద హెడ్ మాస్టర్, ద పోస్ట్ ఆఫీస్, ద పోస్ట్ మ్యాన్, ద టీవీ, ద బస్ డ్రైవర్, ద బస్ కండక్టర్, ద సైన్స్ టీచర్, ద మ్యాథ్స్ టీచర్, ద ఫ్రిడ్జ్, ద ఫ్లోర్, ద సీలింగ్ ఫ్యాన్. పదాలన్నింటినీ దతో చెప్పాలి, రాయాలి. అలాగే ద సన్, ద మూన్, ద రివర్, ద సీ, ది ఓషియన్, ద మౌంటైన్స్, ద హిమాలయాస్, ద రివర్ గోదావరి మొదలైన పేర్లను ద లేక దీతో చెప్పాలి, రాయాలి. అలాగే సంగీత వాయిద్యాల పేర్ల ముందు ద చెప్పాలి, రాయాలి. ద వీణా, ద తబ్లా, ద ఫ్లూట్, ద జైలోఫోన్. మన పురాణాలు, మత గ్రంథాల పేర్ల ముందు ద చెప్పాలి, రాయాలి. ద మహాభారత, ద రామాయణ, ద భగవద్గీత, ద బైబిల్, ద ఖురాన్ అని చెప్పాలి, రాయాలి. కొన్ని దేశాల పేర్ల ముందు ద లేక ది చెప్పాలి, రాయాలి. ద యునైటెడ్ కింగ్డమ్, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద వెస్ట్ ఇండీస్, ద నెదర్లాండ్స్ మొదలైనవి. వీటన్నిటికన్నా ముఖ్యమైన ప్రయోగం వివరిస్తా, వినండి. థింక్ యు ఆర్ రైటింగ్ ఎ స్టోరీ. యు రైట్ లాంగ్ ఎగో దెర్ వాజ్ ఎ కింగ్. ద కింగ్ హ్యాడ్ ఎ సన్. The son was very clever. Here, in the first sentence, we write a king. In the next sentence, we write the king. It means we are writing about the same king. In the second sentence, we write a son. In the third sentence, we write the son. It means we write about the same son of the king. Intavarku oka vastu peru mundu a and the లేక ది ఎలా ఉపయోగించాలో తెలిపాను. మరి ఒకటి కంటే ఎక్కువ వస్తువుల పేర్ల ముందు ఎలాంటి పదాలు ఉపయోగించాలో చెప్తాను. వస్తువుల సంఖ్య తెలిస్తే ఆ నెంబర్ ఉపయోగించాలి, 2 books, 5 bananas అని. వస్తువుల సంఖ్య తెలియకపోతే సమ్ ఫ్లవర్స్, సమ్ బాయ్స్ అని చెప్పాలి, రాయాలి. లెక్క పెట్టలేని వస్తువుల ముందు సమ్ ఉపయోగించాలి. సమ్ వాటర్, సమ్ షుగర్ అని చెప్పాలి, రాయాలి. నౌ లిసన్ టు వర్డ్స్ ఐ సే. సే ఇట్ విత్ ఏ అండ్ ది ఆర్ సమ్. కప్,
1: ఎ కప్.
0: బాటిల్,
2: ఎ బాటిల్.
0: అండ్,
1: అన్ అండ్.
0: అంబ్రెల్లా,
1: అన్ అంబ్రెల్లా.
0: రైల్వే స్టేషన్,
2: the railway station.
0: Post office,
1: the post office.
0: Milk,
2: some milk.
0: Books,
1: some books.
0: Cows,
2: some cows.
0: A and the padalaku

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: 9983420009
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542551117

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: of Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadunu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadunu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: ఉంటుంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334102.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1911 93.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: పేరుతో ఎవరు ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
3: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
2: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ PSR MDDM, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
3: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
2: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
3: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
3: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
2: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
3: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
3: సెల్ 9989342009.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
0: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
1: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి
0: చల్లని మాటలతో, కమ్మని పాటలతో.
1: బీచ్ ఎంతనే ఉంది, మన రేడియో విష్ణు 90.4
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4 సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
1: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
0: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
1: తాటి ముంజలు ఆరోగ్యం యొక్క ఖజానాలు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadunu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadunu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
0: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మీరెక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో సుధాప్రాయపు రోజులు కథ వింటారు. చుట్టూ పచ్చని చేల మధ్య ఊరికి కాస్త దూరంగా శివాలయం. శివలింగం ఎప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది. గర్భగుడి చిన్నగా ఉండి ఎప్పుడూ నీళ్లలో ఉంటుంది. ప్రక్కని చెక్కని కోనేరు, ఆ నీరే తూముల ద్వారా గుళ్ళో లింగాన్ని మునిగి ఉండేలా చేస్తుంది. ఆ కోనేటిలో నీరు పూర్తిగా ఎండిపోవటం అంటూ జరగదట. ఆ లింగం రావణ బ్రహ్మని చంపిన పాపం పోగొట్టుకోవడానికి రాములవారు ప్రతిష్ఠించినదట. పెద్దనాయనమ్మ ఆ కథలన్నీ చెబుతూ ఉండేది. పట్టె మంచం మీద పడుకుని ఆకాశం కేసి చూస్తుంటే ఆ రోజులన్నీ గుర్తుకు వచ్చి మనసు గతంలోకి వెళ్ళిపోయింది. వేసవి సెలవులు వస్తే చాలు, ఎంత సందడిగా ఉండేదో. విశాఖపట్నం నుంచి పెదతాతగారి మనవలు కిశోరు, రాము, శైలు, మధులు వచ్చేవారు. ముంగిటి నుంచి బాబి, సూరి, సుభద్ర, మద్రాసు నుంచి రమణ వాళ్ళు, గుంటూరు నుంచి

ఇరా పూర్ణ వాళ్ళు ఇహా మా ఇంటి జనాభా చెప్పాలి. ఓహ్, భలే సరదాగా ఉండేది. అందరం ఇంచుమించు ఓ 25 మందికి తక్కువ కాకుండా చేరేవాళ్ళం. పట్నాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా పొలాల్లో తిరగడం అంటే బోలెడంత సరదా. అందరినీ మా ఇంటికి, గుడికి మధ్యలో ఉన్న మా పొలం తీసుకెళ్లేవాళ్ళం. ముంజికాయలు, కొబ్బరి బండాలు, పాలేరుని చిట్టెక్కి దింపమంటే వాడు గోల. అబ్బాయి గారు, మీ నాన్నమ్మగారికి తెలిస్తే దాన్ని చంపేస్తారండి బాబు, ఏకంగా గెలలికి గెలలు ఇలా దింపించేస్తారు మీరు అంటూ, ఏం కాదులేరా పర్వాలేదు అంటూ, ఎవ్వరూ కూడా పొలంలో విషయాలు ఇంటి దగ్గర మాట్లాడకూడదు అంటూ ఒట్లు వేయించేది అందరి చేత అక్క. గప్చిప్, చెప్పద్దు. మా తాతగారు పొలంలో మా కోతిమోక చేసే అల్లరి చూసినా చూడనట్లు వెళ్ళిపోయేవారు. బహుశా సంవత్సరానికి ఓసారి సెలవుల్లోనే కదా పాపం పిల్లలకి ఈ ఆటవిడుపు అని కాబోలు. ముంజికాయలు బొటన వ్రేలితో గుచ్చి ఎలా తినాలో, అదే అచ్చతెలుగులో చెప్పాలంటే ఎలా జుర్రుకోవాలో నేర్పేవాడు బాబీ. అందరికీ చాలా తమాషాగా ఉండేది వాళ్ళందరికీ కూడా. జామ చెట్టెక్కి చకచక నేను, సూరి, బాబీ కాయలు కోసి కిందకి విసురుతుంటే పట్నం నుంచి వచ్చిన మా కిశోరు, రమణ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాళ్ళు. చెప్పొద్దు, మాకు చాలా గర్వంగా ఉండేది. ఈత ఎప్పుడు మొదలుపెట్టి నేర్చుకున్నానో నాకే గుర్తులేదు. ఊరి చెల్లు కామేషు, రాము వాళ్ళందరికీ మేం నేర్పడం ఎంత బాగుండేదో. ఎండవేళ మగపిల్లలం చెల్లో దిగి ఈత కొడుతూ ఉంటే ఆడపిల్లలు పల్లకీ తయారు చేసి బోరాలు కట్టి బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవారు చెరువు ప్రక్క మామిడి తోపులు. సరిగ్గా పెళ్లివారంతా ఊరేగింపుకి బయలుదేరగానే మేమంతా కూడా చెల్లోంచి బయటికి వచ్చి తడి బట్టలతోని వాళ్ల వెనుక కేరింతలు కొడుతూ నడుస్తుంటే వాళ్ళంతా మమ్మల్ని తడిబట్టలు మార్చుకురమ్మని తరిమేవారు. కాసేపు అల్లరి చేశాక మేం పొడిబట్టలు కట్టుకురావడానికి పెరటి తలుపుకుండా చప్పుడు చేయకుండా జాగ్రత్తగా ఇంట్లోకి చెరపడేవాళ్ళం. అన్నం తిని ఓ కునుకు తీసి లేచిన నాయనమ్మ ఆ కాస్త అలికిడి కూడా విననేవింది. ఇంకేముంది, జడివానల తిట్లు మొదలు. బొత్తిగా పిల్ల వెదవలికి భయం లేకుండా పోయింది. ఎండ పెడపెడలాడిపోతుంటే ఆ చెల్లో ఈతరేంటి? డడ్డి మీద 4 వాయించేవాళ్ళు లేక కాని అయినా వాళ్ళ అమ్మల్ని అనాలి. ఎక్కడున్నారా ఉసే కమలా, విజయ, మీ మగవెదలకి బుద్ధి చెప్పేదేమైనా ఉందా? ఆ పొరుగుల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని అలా పరుగులు పెడుతుంటే మీకు చీమ కుట్టినట్లయినా ఉందా? ఎప్పుడో ఏ వెదవో ఆ చెరులో గల్లం తెయ్యేదాకా ఇలాగే ఉంటారు. అయినా ముందు మీకు భయం ఉండి ఏడిస్తేనా అంటుంటే అమ్మ ముఖంలోకి చూస్తుంటే జాలేసింది. మామూలంగానే కదా అమ్మ మాటలు పడుతుంది అనిపించి బాధేసింది. గదిలోకి రాగానే, ఎందుకురా రవి ఇలాంటి పనులు చేసి నాకు చీవాట్లు తెప్పిస్తావు అంది అమ్మ. నేనేనా ఏంటమ్మా, ఇంట్లో అందరం వెళ్ళాంగా. అయినా ఈ నాయనమ్మకత్తి మమ్మల్ని అన్న చాలదు, ఎప్పుడూ అమ్మని ఎందుకంటుందో అన్నింటికి. ఈలోగా పెద్ద తాతగారు, పెద్ద నాయనమ్మ పెరటి వైపు నుంచి రావటం చూసిన వాళ్ల మనవలు వీధి వైపు నుంచి పరుగు వాళ్ళింటికి. ఏరి మా సన్నాసులు, ఎక్కడ చచ్చారా? పట్నంలో ఎండ కన్నెరక్కకుండా చూసుకుంటారు వాళ్ళమ్మ నాన్న. సెలవులకి నొస్తే ఇక్కడ ఇదిగో ఈ వెదవలతో చేరి ఆగమ్మ కాకుల్లో తయారవుతున్నారు. ఎరా రవి, వాళ్ళందరినీ చెల్లెగెందుకు తీసుకెళ్లారు? మీరైతే 24 గంటలు కూడా అందులోనే పడుంటారు, మీకు అలవాటు. అలవాటు లేని వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు జవాబుదారి? నేనేం రమ్మలేదు, వాళ్లే వచ్చారు. అదుగో పెద్ద పిన్నలేదు, ఎదురు జవాబు కూడాను. అందరూ మగ వెదవలే కనబడుతున్నారు, ఆడపిల్లలంతా ఏమైపోయారు? పెదనాయనమ్మ ఆరా. అవును కదూ, ఒక్కళ్ళు కనబడటం లేదు. ఆడపిల్లల్ని అలా ఎండలో వెళ్ళనివ్వదని ఎన్నిసార్లు చెప్పాను. తలంటు పోసుకున్న జుట్టు వాళ్ళు ఏ దెయ్యం లంకించుకుందంటే అమ్మ బాబోయ్, నా వల్ల కాదమ్మా వేళ తరవడం. అయినా వాళ్ళమ్మలు కిమ్మనకుండా చోద్యం చూస్తుంటే నాకేనా పట్టింది? నాయనమ్మ అందుకుంది మళ్ళీ, ఎప్పుడు వెళ్లారు చూడలేదత్తయ్యా, గదిలో ఉతికిన బట్టలు మరతి పెడుతున్నాను. అవునులే, ఆ రేడియో పాటలతో మునిగిపోతారే, చుట్టూ జరిగేది తెలిస్తేనా ఇల్లు ఇంత నిద్రవుతుందేంటి అన్న ఆలోచనైనా వచ్చింది. అబ్బే మీకెందుకొస్తుంది, పెద్దముండాదాన్ని, నేను కొత్తనున్నానుగా అన్నింటికీ. రవి వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకురా నాయనా, ఎక్కడున్నారు? అలాగేనమ్మా అంటూ వీధి వైపుకి వెళ్ళబోతుంటే, అదుగు కొబ్బరాకు బూరాలు, పళ్ళాల మీద మోగించే బాజాలు, పెళ్లివారి ఊరేగింపు రానే వచ్చింది పల్లకీతో సహా.
హడావిడిగా

నానమ్మలు, అత్తయ్యలు, పిన్ని అందరూ కూడా వీధి గుమ్మంకేసి నడిచారు. అమ్మో, అచ్చున్ నిజం పెళ్లివారిలాగే చేస్తున్నారర్రా. ఒసే భాను, పల్లకి ఎవరు చేశారే? చాలా బాగుంది సుమా. అయినా ఇంత ఎండలో పెళ్లి ఊరేగింపులేమిటర్రా? నానమ్మలిద్దరూ ఒక పక్క ముచ్చట పడుతూని మరో పక్క ఏదో ఒకటి అనాలని. అయినా నానమ్మకి ఆడపిల్లల అల్లరి కనబడదు. ఎంతసేపు మమ్మల్ని ఆడిపోసుకోవడమే. నానమ్మ కాస్త మెత్తపట్టంతో వెళ్ళగా ఊరేగింపు వెనకాల చేరాం. మిగతా వాళ్ళు వచ్చి చేరారు. పెళ్లివారు గుమ్మంలోకి రాగానే అక్క కుంకుమ కలిపిన నీళ్లు దిగదుడిచి పోసింది. పెళ్లి కూతురికి, పెళ్లి కొడుక్కి, వాళ్ళందరూ లోపలికొచ్చి పెరట్లో ఉన్న పెద్ద సపోటా చెట్టు కింద పరిచిన గడ్డి మీద ఉంచారు పల్లకి. అందరికీ పెళ్లి భోజనాలు సిద్ధం. అంతకుముందే అవధాని మాస్టారు వాళ్ళావిడ పెళ్లి విందుకి అన్ని ఏర్పాట్లు తానే చేస్తానందట. నిజానికి ఈ పెళ్లికి వారం రోజుల నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోజు రాత్రులు పెరట్లు తులసికోట దగ్గర సమావేశమై చర్చలు చేస్తున్నారు. మాస్టారి భార్యకి పిల్లలు లేకపోవడంతో మా అందరినీ ఎంతో ఆపేక్షగా చూస్తుంది. మా అల్లరిని సరదాగా ప్రోత్సహించి ఆనందిస్తుంది కూడా. నిజానికి అమ్మ కూడా మా అల్లర్లకి పెద్దగా కోప్పడదు. మేం మంచి మార్కులు తెచ్చుకుంటే చాలా ఆవిడకి. కానీ నానమ్మకే ఏమాత్రం నచ్చదు. పెద్దత్తయ్యకి, పెదనానికి కూడా నచ్చదు. సపోటా చెట్టు కింద విస్తళ్లేసేశారు. అంతకుముందే అమ్మ పాలేరుతో చెప్పి పొలాన్నించి అరిటాకులు తెప్పించి చెట్టు కింద పెట్టించింది. ఏమిటర్రా, చాలా పెద్ద ఎత్తునే చేస్తున్నట్టున్నారు బొమ్మల పెళ్లి. చెప్పరైతిరి, ఎప్పుడు చేశారేటి ఈ ఏర్పాట్లన్నీ అంటూ నానమ్మలిద్దరూ వచ్చారు. ఈ తతంగమంతా చూసిన పెద్ద తాతగారు తను కేకలయ్యడానికి తగిన సీడు కనపడక మెల్లగా వచ్చిన గుమ్మం గుండా వెనక్కి వెళ్ళిపోయారు. అక్కలిద్దరూ అందర్నీ సర్ది కూర్చోబెట్టారు. పెద్దవాళ్లంతా ఎండాకాలం కోసం వేసిన పందిరి కింద మంచాల మీద కూర్చున్నారు. ఎండగానే ఉన్నా గాలి వేస్తోంది. మాస్టర్ భార్య భ్రమరాంబగారు హడావిడి పడుతూ వడ్డన మొదలుపెట్టి, కమలుదినా, రమక్కా, ఇళ్లలోంచి రారేం, వడ్డన్లు ఆలస్యమవుతుంటే అంటూని ముందుగా పెద్దవారు, మీరొచ్చి అక్షింతలేయండి పిన్నిగారు, రెండు మరి అని వేగిరి పెడుతుంటే, ఇంతకీ సూత్రధారివి నువ్వా భ్రమరాంబ తల్లి, ఎన్నేళ్ళొచ్చినా ఏం ముచ్చటే మామా, సరే కాని ఇంతకీ మాకేం పెడుతున్నావు తినడానికి అంటుంటే ఇహ మాకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్లే. భోజనాలు మొదలెట్టాం. పులిహోర, పోకుండలు, బూందీ మిఠాయి, పనస్తన్లు, జాంకాయ ముక్కలు, మామిడి పండు ముక్కలు. ఆహా, ఓహో, పెళ్లి భోజనాలు పూర్తవుతుంటే తాతగారు పొల నుంచి వస్తూ మామిడి పిందెలు భుజం మీద తుండగుడ్డలు పోసుకొచ్చి కటకటాల్లో దిగపోశారు. ఏమిటో ఈ మరిది, పొల నుంచి ఏం తెచ్చావేంటి అన్నట్లు పొలంలో పుల్లగోంగూరుందా? మా పెద్దాడికి గోంగూర పచ్చడింటే చాలా ఇష్టమోయ్. ఉంది వదినా, ఆనక పిల్లల్ని పొలం పంపించు, పాలేరు పీకిస్తాడు. బచ్చలేమైనా కావాలా, అది తెప్పించుకో. మా తాతగారు వ్యవసాయదారు, పెద్ద తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్. మామిడి పిందులు పట్టుకెళ్ళి పచ్చడి బద్దలు వేస్తావేంటక్కయ్యా, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదిగో పట్టుకెళ్ళు. ఒరే పిల్లలు, మీరు ఆనక పొలం వెళ్ళి మామిడి చెట్ల కింద పిందులు ఏమైనా రాలయ్యేమో చూసి పట్టుకురండి. ఇవి ఎటూ చాలవే, తరిగి బద్దలు వేస్తే రెండో నాటికి హుష్కాకి చేసేస్తారు. ఏకంగా మరి కాసిన తరిగి వేస్తాం గాని మామిడి పిందులు కావలసి వస్తే మాత్రం మేం పొలం వెళ్ళాలి. పాయింట్ దగ్గర నీళ్లు వసుకునేందుకు మాత్రం మళ్ళీ దుమ్ధాములు. ఏమైతేనేం, సాయంత్రం పొలం వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ వచ్చినట్లే. ఎవర్రోయ్, వెళ్ళమన్నాను కదా అని ఆ పాయింట్ కింద స్నానాలంటూ నీళ్లల్లో నానుతూ కూర్చోకండి. పిందిలెరుకు రమ్మన్నానని చెట్లెక్కి కాయలు కొయ్యకండి, చీకటి పడకుండా వచ్చేయండి. నాయనమ్మ మాటలు వినబడుతూనే ఉన్నాయి. పొంత దాటి పరుగులు ఒకరి వెంట ఒకరం. దారిలో గుళ్ళోకెళ్లాలని, చెర్లో ఈదులాడాలని నిర్ణయం. పొలం దాటగాని దేవాలయం. ప్రాంగణంలో పెద్ద పొగడ చెట్లున్నాయి. ఆడపిల్లలందరూ పొగడ చెట్ల కింద పూలేరుకుని అరటి నారలతో దండలు గుచ్చుకుంటుంటే మేమంతా కూడా గుడి చిన్న గోపురం మీదకెక్కి చెర్లోకి దూకి ఈదులాడటం మొదలెట్టాం. పౌర్ణమి రోజేమో అప్పుడే వెన్నెల వచ్చేసింది. నీళ్లు తడతడా మెరుస్తున్నాయి. మద్రాసు నుంచి వచ్చిన రమణికి ఈత రాదు, నేర్చుకోవాలన్నా భయం. పైగా వాళ్ళమ్మ బోల్డ్ జాగ్రత్తలు చెప్పి పంపించిందట. అందుకే మెట్ల మీద కూర్చుని మాకేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పర్వాలేదురా, మేమంతా ఈదడం లేదు, భయం లేదులే అంటూ రాము సూర్య

ఇవాళ్ళంటుంటే సరదా పుట్టినట్లుంది. రవి, నేను వస్తానురా, నువ్వు నా దగ్గరే ఉండి నేర్పిస్తావా మరి, ప్లీజ్ రవి అంటూ నీళ్లలోకి దిగి నేను ఆ చివరి నుండి వచ్చేలోగా కళ్ళు తేలేశాడు భయంతో. అంతే, అరుస్తూ నీళ్ళలో పడిపోయాడు. హో అంటూ అన్ని వైపుల నుంచి అందరం వచ్చి వాణ్ణి లేవదీశాం. కానీ భయంతో వేరే చూపులు చూస్తున్నాడు. మా అందరి గుండెలు దడదల్లాడుతున్నాయి. వాడు నీళ్ళేమీ తాగలేదు. అమ్మయ్యా అనుకుంటూ వాణ్ణి కూర్చోబెట్టి, భయం లేదు రమణ, నీకేం కాలేదు, అయినా నువ్వు మెట్ల మీదే ఉన్నావు, నీళ్ళలోకి పూర్తిగా రాలేదు కదా, ప్లీజ్ భయపడుకురా బాబు అంటూ అందరం ధైర్యం చెప్పాక కాస్తంత తేరుకున్నాడు. వాడి చెల్లెలైతే బోరుమని హెచ్చేసింది. అన్నయ్య, మనం మన ఊరు వెళ్ళిపోదాంరా అంటూ, తల్లి వెళ్ళిపోదురు గాని ఏడవు ప్లీజ్, ఎవరైనా వింటే గొడవ, అన్నయ్యకి ఏం కాదులే అంటూ అందరం కదిలి వాడి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఇంటి బాట పెట్టాం. చీకటి పడిపోయింది. ఇక పొలం వెళ్ళే టైం లేదు. చిన్నాడిని ఇంటికి పంపి వాతావరణం ఎలాగుందో చూసిరమ్మన్నాం. వాడు వెళ్ళి వెనక్కొచ్చి ఇల్లంతా నానమ్మ, వాళ్ళ తమ్ముడు, తాతగారు, వాళ్ళ ఆవిడ, కొడుకు, కోడలు వచ్చారు. అందరూ సావిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మ పెరట్లో వెన్నెల్లో కంచాలు పెట్టి ఉంచింది అన్నాడు. అమ్మయ్యా బతికాం బాబు అనుకుంటూ పక్క సందుగుండా వెళ్ళి పొరిగది, ఒకప్పుడు ధాన్యం పోసుకునేవారట ఆ గదిలో, అందులో బట్టలు మార్చుకుని కంచాల దగ్గర కూలబడ్డాం. పెదతాతగారి పిల్లలు వాళ్ళింటికెళ్ళిపోయారు. మధ్యాహ్నం సాయంత్రం కూడా తడిపి పడేసిన బట్టలు గుట్ట చూసి అమ్మ పిన్ని ముఖముఖాలు చూసుకుని నిట్టూరుస్తుంటే అత్త కోపంగా ఏదో అనబోయింది. అది చూసి అమ్మ, బాబాబు గిరిజా, ఇప్పుడు ఇంకేమనకు, అన్నయ్య ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేళయింది, రాగానే కోపం తెప్పించడం ఎందుకు తల్లి, ప్లీజ్ వదిలేద్దు అంటుంటే మమ్మల్ని మింగేలా చూస్తూ నేతగిన్నె అందుకుని వడ్డన మొదలుపెట్టింది గిరిజత్త. ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే నాన్నగారు చీకటి పడితేనే గాని రారు, వచ్చాక కూడా అలసిపోయి ఉంటారు. అందుకే నాన్న వచ్చేసరికి వాతావరణాన్ని చేతనైనంత వరకు కూల్గా ఉంచాలని ప్రయత్నిస్తుంది అమ్మ. అన్నం తిని ఆరుబయట పక్కలపై వారి అలా ఆకాశం కేసి చూస్తూ వెన్నెల, నక్షత్రాలు, చల్లగాలి, కబుర్లు, కథలు చెప్పుకుంటూ మర్నాడు ఏమేం చేయాలో ప్లాన్ వేసుకుంటూ ఎవరెప్పుడు నిద్రపోయామో కూడా ఎవరికీ తెలీదు. అసలు సంధ్య అసలు సంధ్య అంటారు. ఏమిటి నిద్ర, లేవండి, శ్రీమతి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాను. మనసంతా ఏదో తీయని అనుభూతి, కొత్త ఉత్సాహం, చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ సుధాప్రాయపు రోజులు, భగవంతుడు మనిషికి ఇచ్చిన అపురూప వరం కాదు అనుకుంటూ పైకి లేచాను. మీరింతవరకు రెడి విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో సుధాప్రాయపు రోజులు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రెడి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: మీ ఫోన్ కు వచ్చే ఓటీపీ మీ ఇంటి తాళం చెవి లాంటిది. దాన్ని అపరిచితులకు ఇచ్చి మీ అకౌంట్ తలుపులు తీకండి. సురక్షితంగా ఉండండి. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు, సరదాల వెల్లువలు,
3: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా.

కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: ஹாய் கோ. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
0: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
1: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
0: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి, ప్రాణాలు.
1: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.

0: 8500136630.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: చిన్నారులు పెద్దవారు ఇంటికి వెలుగులు.
1: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
2: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
1: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
2: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని పిల్లల్ని.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ్గదు కదా తగ

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దండి బాబు వద్దండి, కూల్ డ్రింక్స్ మనకొద్దండి.
1: కాస్త అల్లం, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయ కలిపిన చల్లని మజ్జిగ తాగండి.
0: తనువు చల్లన, మనసు హాయిన.
1: మరి ఈ వేసవిలో మన ఇంటి అమృతం మన మజ్జిగ.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. కొన్ని పాటలు కొన్ని కొన్ని సందర్భాలకే పరిమితం. మరికొన్ని పాటలు ఎంతకాలం అయినా చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతూ ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఆ పాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. దశాబ్దాలు గడిచిపోతున్నా అపురూపమైన పాటలు ఎప్పటికీ ఎప్పటికీ శ్రోతల మధ్యలో నిలిచిపోతూ ఉంటాయి. అలాంటి పాటలు మీకు అందిస్తోంది మన రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం. సోమవారం నుంచి శుక్రవారం వరకు మన రేడియో విష్ణు 90.4లో విని ఆనందించండి. మన రేడియో విష్ణు ప్రసారాలు iOS లేదా ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కార్యక్రమాలన్నీ వినవచ్చు. మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా ఎం మల్లికార్జునరావు దర్శకత్వంలో కృష్ణ చంద్రకళ జంటగా 1973లో విడుదలైన చిత్రం పసి హృదయాలు. ఈ చిత్రం నుంచి కలలు కన్న రాధ పాట వింటారు. సి నారాయణ రెడ్డి గీతానికి జీకే వెంకటేష్ స్వరాలు అందించగా పి సుశీల గానం చేశారు. మరి పాట విందామా?

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukulaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: పసి హృదయాలు చిత్ర నుంచి కలలు కన్న రాధ పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు 1982 దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, లక్ష్మి ప్రధాన పాత్రల్లో విడుదలైన చిత్రం రాగదీపం. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పసుపు తాడుకు ముడులు వేసి బంధమంటే సరిపోదు పాట వింటారు. గీత రచన శ్రీ నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి. మరి ఈ పాట మీ అందరి కోసం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, JEE మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 1993.
2: రాగదీపం చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ లలితా మూవీస్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, సుమలత ప్రధాన పాత్రల్లో 1983 విడుదలైన చిత్రం ఆలయ శిఖరం. ఈ చిత్రం నుంచి నీ హృదయం ఆలయ శిఖరం అనే పాట వింటారు. వేటూరి గీతానికి SP బాలసుబ్రహ్మణ్యం నేపథ్యగానం అందించగా చక్రవర్తి సంగీతం సమకూర్చారు. మరి పాట విందామా?

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
2: ఆలయ శిఖరం చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు జీవీఆర్ శేషగిరిరావు దర్శకత్వంలో చలం శారద అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సంబరాల రాంబాబు. ఈ చిత్రం నుంచి మామ చందమామ వినవా నా కథ పాట వింటారు. రాజశ్రీ గీతానికి వి కుమార్ సంగీతం అందించారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్ వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండి రోడ్ భీమవరం
2: సంబరాల రాంబాబు చిత్ర నుంచి మామా చందమామ పాట విన్నారు కదా ఇప్పుడు మీరు వినబోయే పాట వి మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు భానుమతి కృష్ణకుమారి ప్రధాన తారాగణంగా 1965లో విడుదలైన చిత్రం అంతస్తులు ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట నువ్వంటే నాకెందుకో ఇంత ఇది కేవీ మహాదేవన్ సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల గానం చేశారు గీత రచన ఆత్రేయ మరి పాట విందామా

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆణిముత్యాల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే పాట టి రామారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ప్రధాన పాత్రధారులుగా 1977 విడుదలైన చిత్రం ఆలు మగలు. ఈ చిత్రం నుంచి శ్రీశ్రీ రాసిన తెలుసుకో ఈ జీవిత సత్యం పాట వింటారు. సంగీతం టి చలపతిరావు, నేపథ్య గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి పాట విన్నావా?

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఆలుమగలు చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వాణిశ్రీ చంద్రమోహన్ రంగనాథ్ ముఖ్య తారాగణంగా 1978లో విడుదలైన చిత్రం రామచిలక. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట ఎస్ జానకి పడిన రామచిలక పెళ్లికొడుకెవరే. వేటూరు గీతానికి ఇళయరాజా స్వరాలు అందించారు.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

రామచిలక చిత్రం నుంచి ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్ జానకి పాడిన రామచిలక పెళ్లి కొడుకు ఎవరే పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు 1973లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సత్యనారాయణ జయంతి ప్రముఖ పాత్రల్లో విడుదలైన చిత్రం సంసారం సాగరం. ఈ చిత్రం నుంచి సంసారం సాగరం బ్రతికే ఒక నావగా అనే పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతానికి రమేష్ నాయుడు స్వరాలు అందించగా దాసరి నారాయణరావు గీత రచన చేశారు. మరి పాట విందామా?

సంసారం సాగరం చిత్రం నుంచి దాసరి నారాయణరావు గీతరచన చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు హిందీ నటుడు సంజీవ్ కుమార్ తెలుగులో శారద సరసన నటించి 1974లో విడుదలైన చిత్రం ఊర్వశి. కే బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట అందని ఆకాశం అందుకున్నానులే. పి సుశీల నేపథ్యగానం అందించిన ఈ పాటకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతరచన చేయగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. మరి ఈ పాట వినండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో చివరిగా కృష్ణ, విజయ, నిర్మల ప్రధాన పాత్రధారులుగా టి కృష్ణ దర్శకత్వంలో 1967 విడుదలైన చిత్రం ఉపాయంలో అపాయం. ఈ చిత్రం నుంచి ప్రతి పాప పుట్టేదే పుట్టినరోజు వచ్చేదే పాట వింటారు. ఆత్రేయ గీతానికి పి సుశీల గానం చేయగా కెవి మహాదేవన్ సంగీతం అందించారు. మరి పాట విందామా?

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉపాయంలో అపాయం చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.

0: Vishnu FM 90.4.
1: After a short break, welcome back to Mahila. మరి లిజనర్స్, ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పుష్ప భాస్కర్ గారి గురించి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. ఎవరైనా కుదురుగా సాగిపోయే జీవితాన్ని ఇష్టపడితే నాకు మాత్రం రోజుకో సవాల్ ఉండాలి, దాన్ని నేను పరిష్కరించాలనుకుంటా. అందుకే పెళ్ళయ్యాక మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఉద్యోగాన్ని ఎంచుకున్నా. భుజానికి బ్యాగ్ వేసుకుని డాక్టర్ల చుట్టూ మందుల దుకాణాల చుట్టూ తిరుగుతూ ఉంటే అందరూ విచిత్రంగా చూసేవారు. కొన్ని రోజుల్లో చక్కని గుర్తింపు వచ్చినా క్రమంగా నాకు ఉద్యోగం మీద విసుగనిపించింది. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో ఆ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. దాదాపు 8 ఏళ్లు ఖాళీగా ఉండిపోయా. ఆ తర్వాత నాకు ఉద్యోగం ఎవరిస్తారు అన్నది ఆలోచిస్తే మా అక్క ముంబైలో తెలుగు ప్రకటనలకి డబ్బింగ్ చెప్తుండేది. నాకు కూడా టీవీల్లో కనిపించాలనిపించింది అప్పుడు. కానీ ఎలా, ఎవరో న్యూస్ రీడర్లకి శిక్షణ ఇస్తున్నారంటే వెళ్లి ఆ శిక్షణ తీసుకున్నాను. సన్నగా నాజుగా లేకపోవడంతో అవకాశాలు ఎక్కువగా రాలేదు. సరే, తెర వెనక ఉండి ఏదైనా పని చేయాలనుకున్నా. కొన్నాళ్లు ఆకాశవాణిలో వంటింటి చిట్కాలు చెప్పేదాన్ని. అదయ్యాక రెయిన్బో ఎఫ్ఎంలో హస్బెండ్ స్పెషల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం వచ్చింది. భార్యాభర్తల మధ్య సఖ్యతను తెలియజేసే ఆ కార్యక్రమాన్ని యువత వెర్రెక్కినట్టుగా

తినేవారు. 8 ఏళ్లు దాన్ని నిర్వహించాక అది కూడా మానేయాలనిపించింది సడన్ గా. అప్పుడే మంచు లక్ష్మి గారి నుండి పిలుపు వచ్చింది, మీ రేడియో కార్యక్రమాన్ని రోజు వింటున్నాం, బాగుంది, మీకెంతో అనుభవం ఉంది కదా, మా సంస్థ తరపు నుండి కూడా ఆర్జేలు యాంకర్లకి శిక్షణ ఇవ్వచ్చుగా అని మంజులక్ష్మి గారు అడిగారు. అది కొత్త పని కావడంతో ఒప్పుకున్నాను. అప్పటికి తాను ఇంకా టీవీ కార్యక్రమాలు చేయడం లేదు, లక్ష్మీ టాక్ షో చేయాలనుకున్నప్పుడు కాస్త స్క్రిప్ట్ రాసి పెడతారా అని అడిగారామ. అన్ని కార్యక్రమాల మాదిరి కాకుండా కాస్త వైవిధ్యంగా ప్రశ్నల్ని అందించాలని అనుకునేదాన్ని. ముఖ్యంగా జనాలకు పుకార్లకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ఎంతో ఇష్టం. అలాంటి బోలెడు ఆసక్తికరమైన ప్రశ్నల్ని రాసుకున్నా. ఇందుకోసం మా కార్యక్రమానికి హాజరైన అతిథుల గురించి ఓ రకంగా పరిశోధనే చేశా. అన్నిటిలోకి నాగార్జున, చంద్రబాబు నాయుడు గారులతో చేసిన ఎపిసోడ్లకు సంబంధించిన ప్రశ్నలు ఎప్పటికీ మర్చిపోలేను నేను. అదయ్యాక ప్రేమతో మీ లక్ష్మికి స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది. తర్వాత ఈటీవీ సఖీ కార్యక్రమానికి 7 పనిచేశా. కొన్ని రోజులకు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో అధ్యాపకురాలిగా పనిచేయమని ఆహ్వానం అందింది. దానికి నేనే సొంతంగా సిలబస్ తయారు చేసుకుని యువతకు తరగతులు చెప్పేదాన్ని, డబ్బింగ్, తెలుగు ఉచ్చారణ వంటి వాటిలో శిక్షణ ఇచ్చేదాన్ని. అలా 5 ఏళ్ల పాటు చేసిన తర్వాత చాలా మంది సినిమాల్లో అవకాశాలుంటే చెప్పండి మేడం అని అడిగేవారు. పూర్వం తారల్ని వెతికే బాధ్యతని ఓపిక్గా దర్శకుడే చూసుకునేవాడు, కానీ ఇప్పుడు 6 నెలల్లో సినిమా అయిపోవాలి. దాంతో ఆ పనిని ఎవరో ఒకరు ఆ పనితో సంబంధం లేని వాళ్ళు నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. చివరకు, అరే ఆ సినిమాలో ఫలానా వాళ్ళు హీరో హీరోయిన్గా ఉంటే బాగుండేవారు, విలన్ కూడా కుదరలేదు అనే అభిప్రాయం ప్రేక్షకుల నోటి నుండి వినాల్సి వస్తుంది. మన దగ్గర లేరు గానీ హాలీవుడ్, బాలీవుడ్లలో అలా కాస్టింగ్ డైరెక్టర్లు ఎంతో మంది ఉన్నారని, వాళ్లే సినిమాలకు అవసరమైన నటీనటుల్ని అందిస్తారని తెలుసుకున్నాను. దాంతో అలాంటి పనిని నేను కూడా చేయాలనుకున్నా. నాకున్న అనుభవంతో ప్రతిభావంతులైన వారిని పాత్రలకు తగిన విధంగా సినిమాలకు అందించేలా పీబీ కాస్టింగ్ స్టూడియోని 1 ఏళ్ల క్రితం మొదలుపెట్టాను. థియేటర్ గ్రూపులు, సామాజిక మాధ్యమాలు, డాన్స్ స్టూడియోల నుండి నటీనటులను ఎంపిక చేసి సినిమాలకు అందిస్తున్నా. మొదట్లో ఓ మహిళా తారాగాన్ని అందించడం ఏంటి, కాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేయడం ఏంటి అన్నట్టుగా ఆశ్చర్యంగా చేసేవారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి ఏమీ లేదు. పెద్ద సినిమాలకు ఇంకా పనిచేయలేదు కానీ లఘు చిత్రాలకి, వెబ్ సిరీస్ కి, టీవీ చిత్రాలకి నటీనటుల్ని అందించమని అడగడం మొదలు పెట్టారు. నాని నటించిన జెంటిల్మెన్ సినిమాలో చిన్న పాత్రలకు నటీనటుల్ని ఇవ్వడంతో నా కెరీర్ ఊపందుకుంది. భాషా సినిమాకు దర్శకత్వం వహించిన సురేష్ కృష్ణ గారు ఇప్పుడు ఈటీవీ ప్లస్ లో తాను తీస్తున్న టీవీ కార్యక్రమాలకు, జబర్దస్త్ మాదిరి నడిచే కామెడీ సిరీస్ కు పనిచేస్తున్నారు. ఆయన కోరడంతో కొందరు నటీనటుల్ని అందించసాగాను. అలాగే దర్శకులు విరించి వర్మ, కళ్యాణ్ కృష్ణ తీస్తున్న సినిమాలకు తారాగాన్ని అందిస్తున్నా. పాత్రలకు తగిన విధంగా సరైన నటుల ఎంపిక కోసం చాలా కష్టపడతారు అందరూ. యూట్యూబ్ లో కుప్పలు తెప్పలుగా వచ్చిపడే లఘు చిత్రాలని అదే పనిగా చూస్తాను. అందులో ప్రతిభ ఉన్న వారితో మాట్లాడి దర్శకులకి అప్పగిస్తాం. ఆసక్తి ఉన్నవారు pvcastingstudio.in లో సంప్రదించవచ్చు. ఇందుకోసం ఫీజు ఏమైనా వసూలు చేస్తావా అంటే ఇప్పటికైతే ఏం లేదు. మా నుండి ఎంపికైన నటుడు 3 సినిమాల్లో నటించే అవకాశం వచ్చే వరకు వాళ్ల నుండి 1 పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి లిజనర్స్, ఇదండి పుష్ప భాస్కర్ గారి స్టోరీ. ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి ఇవాళ మహిళా ప్రోగ్రామ్ లో మన సెకండ్ టాపిక్ బ్యూటీ టిప్. మొటిమలు వేధిస్తుంటే ఏం చేయాలి అన్న విషయాలు తెలుసుకుందాం. అమ్మాయిల్ని వేధించే సమస్యల్లో మొటిమలు ఒకటి. ఇందుకు ఇంట్లోనే పరిష్కార మార్గాలు ఉన్నాయట. మరి అవేంటో తెలుసుకుందాం. చెంచా వెనిగర్ లో 3 చెంచాల నీళ్లు కలపాలి. దూది ఉండను అందులో ముంచి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాని చంపేస్తాయి. 2 చెంచాల తేనె, 1 చెంచా దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి 1/2 గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. సమపాలల్లో తేనె పాలు కలిపి ముఖానికి పట్టించి 1/2 గంట తర్వాత కడిగినా సరే ఫలితం ఉంటుంది. ఇకపోతే బొప్పాయి జిడ్డుని తొలగించి మొటిమలు రాకుండా అడ్డుకుంటుందట. దీనికోసం బాగా పండిన బొప్పాయి గుచ్చును ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. 2 చెంచాల నారింజ తొక్కల పొడి తగినన్ని నీళ్లు చేర్చి పేస్ట్లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇకపోతే అరటిపండు తొక్కని ముఖంపై వలయాకారంలో 15 నిమిషాల పాటు రుద్దుకోవాలి. 1/2 గంట తర్వాత నీళ్లతో శుభ్రం చేస్తే సరే. పచ్చి బంగాళదుంపని ముక్కలుగా కోసి ఆ ముక్కతో ముఖంపై వలయాకారంలో 10 నిమిషాల పాటు రుద్దుకోవాలి. తడి ఆరాక వెచ్చని నీళ్లతో కడిగేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయట. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్ ఇవాళ మన ప్రోగ్రామ్ లో బ్యూటీ టిప్స్. ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.
2: నీకేమైంది బుజ్జి?
3: మూడు లేదు మాస్టర్.
2: నీ మూడుకేమైంది?
3: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: లిజనర్స్ మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి ఇవాళ మన ప్రోగ్రామ్ లో మన థర్డ్ టాపిక్ గుమగుమలాడే వంటకం. ఇవాళైతే ఓట్ మసాలా రవ్వ దోశ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఈ ఓట్స్ మసాలా రవ్వ దోశ చేయడానికి కావాల్సిన పదార్థాలు కప్పు మెత్తని పొడిలా చేసుకున్న ఓట్స్, బొంబాయి రవ్వ 1/2 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, మైదా పిండి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎర్రకారం పొడి, కరివేపాకు రెబ్బ, ఉప్పు రుచికి సరిపడా ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె వేయించడానికి సరిపడా

మరి రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఓ గిన్నెలో ఉన్న అన్ని పదార్థాలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం మీద పిండిని పల్చగా పోసుకోవాలి. దోశ మాదిరిగా గరిటతో తిప్పుకుంటూ రవ్వ దోశ మాదిరిగా వేసి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీసుకోవాలి. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, ఓట్స్ మసాలా రవ్వ దోశ ఎలా తయారు చేయాలి అన్నది. ఇదండి ఇవాళ మహిళా కార్యక్రమం. తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళలు కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemakalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: After a short break, welcome back to Ayushman Bhava. Listeners, మన టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. మరి ముందుగా ఆకుకూరల గురించి తెలుసుకుందాం. మనకి

0: ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాల్లో ఆకుకూరలు చేసే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను, ప్రోటీన్లను అందిస్తుంది ఆకుకూరలు. నిత్యం తమని ఏదో ఒక రకంగా తీసుకునే వ్యక్తుల జీవన శైలినే మార్చేస్తుందట. ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకుకూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు అయితే కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, దుమ్ము, ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అందుకని కడుక్కోవడం అత్యవసరం. అవసరమైతే ఆకుకూరలు కడిగేటప్పుడు గట్టిగా ఉండే భాగాలను ఎరివేయండి. వీలైతే పొటాషియం పర్మాంగనేట్ తో ఆకుకూరలు శుభ్రం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయట. మనకి తెలిసిన ఆకుకూరలు అయితే మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, తోటకూర, గోంగూర, బచ్చలాకు ఇంకా చాలా ఉంటాయి. ఇలా పలు రకాల ఆకుకూరలు వండే ముందు కాస్త ఉప్పు వేసిన మంచినీటితో ముంచితే వాటిపై ఉండే క్రిమి కీటకాలు, గుడ్లు ఇవన్నీ నాశనం అవుతాయి. ఇవి తొందరగా నలిగే గుణం ఉండటం వల్ల సలాడ్లు, చట్నీలు సులువుగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి వండాలట. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్ లోనే వండేందుకు ప్రయత్నిస్తే మంచిదట. వాటిలోని పోషకాలు మనకి అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడకబెట్టాక అందులో నీటిని పారేయకూడదు. కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి సూప్ గా తీసుకున్నా సరే ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఇకపోతే ఆకుకూరలతో మధుమేహానికి కూడా చెక్ పెట్టచ్చు. ఆకుకూరలు తినండి, మధుమేహానికి చెక్ పెట్టండి అంటున్నారు ఎందరో ఆరోగ్య నిపుణులు. ఆకుకూరలను తినడం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ఆకుకూరలే కాకుండా రోజు పల్లీలు, ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకునే వారిలో కూడా మధుమేహంతో పాటు ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రతిరోజు పల్లీలు తినే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 21% తగ్గుతుందట. డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన కొవ్వును అందిస్తూనే బరువును అదుపులో ఉంచుతాయని న్యూట్రిషన్లు అంటున్నారు. ఆకుకూరల్లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14% తగ్గించవచ్చట. కాబట్టి ఆహారంలో ఆకుకూరలు వారానికి 3 సార్లు తీసుకుంటూ ఉండండి అని డాక్టర్స్ చెప్తున్నారు చాలా మందికి. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, ఆకుకూరల వల్ల మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగం ఉందో. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.
1: पता है मैं कौन हूँ? शंकर उस्ताद स्मार्ट शंकर

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్య తేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాము, అండ్ ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక అయితే ఆకుకూరల గురించి తెలుసుకున్నాం కదండి, సో ఇప్పుడు పాలు మన శరీరానికి ఎంత ఉపయోగపడతాయో తెలుసుకుందాం. పాలు అంటే క్షీరదాలు, పుట్టగానే తల్లి నుండి తీసుకునే ఫస్ట్ ఆహారం. బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్ధంగా ఊరేవే పాలు. తల్లి పాలు ఎంతో శ్రేష్టమైనవి, ఆరోగ్యమైనవి కూడా. వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండటం తల్లి పాలుకున్న బెస్ట్ క్వాలిటీ. తెలుగు భాషలో పాలు అనే పదానికి వివిధ ప్రయోగాలు ఉన్నాయి. పాలు నామవాచకంగా పాలు మరియు పాల వంటి ద్రవాలకు ఉపయోగిస్తారు. పాలు లేదా క్షీరము శ్రేష్టమైన బలవర్ధకమైన ఆహారం. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉంటాయి. కొద్దిగా విటమిన్ సి మరియు ఇనుము తక్కువ ఉంటాయట. అన్ని వయసుల వారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం పాలు అని చెప్పుకోవచ్చు. హిందువులు మాత్రం పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలని అన్ని రకాల పూజా కార్యక్రమాల్లోనూ వాడతారు. 3 ప్రోటీన్లు, 6 విటమిన్లు, 25 ఖనిజాలు కలిగి ఉన్న ఆవు పాలు ధారణా శక్తి కలిగి ఉంటుంది. శ్వాస సంబంధిత వ్యాధుల్ని తొలగిస్తుందట. శరీరానికి కాంతిని, ఇంద్రియములకు నిర్మలత్వాన్ని ఇవ్వడంలో పాలు ఎంతో తోడ్పడతాయి. పాలలో పోషక విలువలు 4% కొవ్వు పదార్థాలు ఉంటే 4.7% పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. ఇక ప్రోటీన్స్ వచ్చేసి 3.3%, నీళ్లు అయితే 88%. మనిషి పాలలో 71 కిలోకాలరీలు, ఆవు పాలలో 69 కిలోకాలరీలు, గేదె పాలలో 100 కిలోకాలరీలు మరియు మేక పాలలో 66 కిలోకాలరీల శక్తి ఉంటుంది. ఇకపోతే పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు పాలు చాలా అవసరం. అయితే పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించుకోవాలి అందరూ. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్ మిల్క్ ఇలా ఎన్నో రకాలుగా లభిస్తాయి పాలు బయట. ఆవు పాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవిగా వెల్లడైంది. కొంతమంది పాలు పిండగానే అలాగే తాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుండి పిండగానే అలాగే పచ్చిపాలు తాగడం మంచిది కాదండి.

అంటుంటారు డాక్టర్స్. ఆరోగ్యం మాట అటుంచితే ఎన్నెన్నో అనారోగ్యాలు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుందట. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం కూడా ఎక్కువ. ఆ పాలు తాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనైనా బాగా కాచి పొంగిన తర్వాతనే పిల్లలకు తాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్ మిల్క్ ను కనీసం 10 నిమిషాలైనా కాచినట్లయితే అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు తాగించాలి. చల్లారిపోయిన పాలను, నిల్వ ఉన్న పాలను పిల్లలకు తాగించకూడదట. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్లు కలిపి తాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలుపుకోవాలి. వేడి పాలల్లో చన్నీళ్లు కలిపితే ఆ నీటి ద్వారా బ్యాక్టీరియా పాలలోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు గనక పాలు పడకపోతే వాంతులు, అజీర్తి వ్యాధులు కలుగుతుంటాయి. పిల్లల వైద్యుని సంప్రదించి పిల్లలకు ఏ పాలు తాగించాలన్నది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పశువుల పాలు తాగించేటప్పుడు పశువులకు చేపు వచ్చి పాలివ్వటానికి ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్లోని రసాయనిక మందు పాలలో ప్రవేశిస్తుంది ఆటోమేటిక్గా. పశువులకు వ్యాధులొస్తే ఆ సంగతి తెలియక పిల్లలు కూడా పాలను తాగినట్లయితే పిల్లలకు కూడా అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా అయితే పసిబిడ్డకు తాగించే పాల విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అని చెప్తున్నారు ఎందరో డాక్టర్స్. సో లిజనర్స్, మరి పాల వల్ల మన ఆరోగ్యానికి ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయండి. అవన్నీ తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: ఓకే లిజనర్స్ మరి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాము అండ్ ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా సో మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం ఇందాక చెప్పినట్లు పాలతో బరువు కూడా తగ్గొచ్చట పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇదైతే అందరికీ తెలుసు కదా పాలు వలన బరువు తగ్గడం కూడా సాధ్యమేనట మధ్య వయసులో పాలు తాగినంత తాగుతూ డి విటమిన్ సమృద్ధిగా తీసుకునే వారు బరువు కూడా తగ్గుతారని నిరూపించబడింది ఇజ్రాయెల్ పరిశోధకులు భారీ కాయం కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధన ఫలితం ఇది వీరి వయసు 45 నుండి 60 మధ్య మాత్రమే ఉంటుంది ప్రతిరోజు 2 గ్లాసులు పాలు తాగడంతో పాటు పిండి పదార్థం ఉన్న ఆహారం తక్కువగా తీసుకున్న వీళ్లు 2 ఏళ్ల కాలంలో 5.5 కిలోలు బరువు తగ్గారు అదే సమయంలో ఇతర పద్ధతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించిన వాళ్లైతే కేవలం 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు అందుకే పాలలోని కాల్షియం మరియు విటమిన్ డి బరువు తగ్గడంలో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైంది ఇకపోతే పాలు ఎసిడిటీని కూడా తగ్గిస్తాయట పాలు పౌష్టికాహారం అన్న సంగతి మనందరం తరచూ వింటూనే ఉంటాం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ రోగాల్ని కుదర్చడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన పరిపూర్ణ పౌష్టికాహారం కింద చెప్తుంటారు పెద్దలు పాలను మానవులు అనాది నుండి వాడుతూ వస్తున్నారు ముఖ్యంగా ఆవు పాలు బర్రెపాలు మేకపాలు ఇలాంటివన్నీ ఆవు పాలలో తల్లిపాలలో కంటే రెట్టింపు ప్రోటీన్స్ ఉంటాయట కానీ చక్కెర తక్కువ ఉంటుంది దీనివల్ల ఎసిడిటీ కూడా తగ్గుతుంది బర్రె పాలలోకి వచ్చేసరికి ఆవు పాలలో కంటే కొవ్వు అధికంగా ఉంటుంది పాలలో ప్రోటీన్లు కొవ్వు కార్బోహైడ్రేట్స్ మనకు తెలిసిన అన్ని రకాల విటమిన్లు అనేక రకాల ఖనిజ లవణాలు తదితర ఆరోగ్యాన్ని కాపాడే ఆహార విలువలున్నాయని లభిస్తాయి పాలలో లభించే ప్రోటీన్లలో శరీర నిర్మాణానికి అవసరమైన అమైనో యాసిడ్స్ అయితే లభిస్తాయి 1 లీటర్ పాలలో ఒక మనిషికి ఒక రోజు అవసరానికి సరిపడా కాల్షియం ఫాస్ఫరస్ పుష్కలంగా విటమిన్ ఏ మరియు సి 3వ వంతు ప్రోటీన్లు 8వ వంతు ఐరన్ 4వ వంతు శక్తి విటమిన్ బి ఇ మరియు డి విటమిన్లు కొంతలో కొంత లభిస్తాయి పాలలో లభించే కొవ్వులో 99% ప్రోటీన్లలో 97% కార్బోహైడ్రేట్స్ లో 98% తేలికగా జీర్ణం కాదగ్గ స్థితిలో ఉంటాయి మనం తాగిన పాలు జీర్ణం కావడానికి కనీసం 1.5 గంటల సమయం అయితే సరిపోతుందట పాలలో లవణాలు నీరు జీర్ణాశ్రయంలో చేరుకున్న తక్షణమే అబ్జార్బ్ కావడం ప్రారంభిస్తాయి కానీ మిగతా ఘన పదార్థాలు కొవ్వు మాత్రం పేగుల్లోకి చేరుకున్న దగ్గర నుండి అబ్జార్బ్ కావడం మొదలు పెడతాయట ఇకపోతే మన ప్రాచీన వైద్యుడు చరకుడు చెప్పిన దాన్ని బట్టి పాలు మనలో శక్తిని ఎంతో పెంపొందజేస్తాయి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి అలసటను కూడా పోగొడతాయి సుదీర్ఘ జీవనాన్ని అందిస్తాయి ఆధునిక ప్రయోగాలలో ఆ ప్రయోజనాలన్నీ రుజువు కాబడ్డాయట పాలు తాగే పాపాయల నుండి వృద్ధుల దాకా అన్ని వయసుల వారికి పనికి వచ్చే ఆహారం పాలు ఒక్కటేనంటే ఏ అతిశయోక్తి లేదు అంటారు పెద్దలు అస్వస్థతతో బాధపడుతున్న వాళ్లకు కూడా పాలు చక్కటి ఆహారం కింద ఉపకరిస్తుంది మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్ పాల వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో సో ఇదండి ఇవాళ మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: 9983-4209. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 1 9 1 1 9 3.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9113.
3: శివ శివ

0: FM 90.4. వెల్కమ్ టు మస్ట్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి వచ్చేసానండి. మరి ఆ టాపిక్ ఏంటో, ఆ కబుర్లు ఏంటో తెలుసుకునే ముందు లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్.
1: లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. ఈ రోజు టాపిక్ ఏంటని చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు కదా. అదేనండి బాబు, ఈ మధ్యన ఎండలు చాలా మండిపోతున్నాయి కదా. మాకైతే 43 డిగ్రీలు ఉంది ఇక్కడ ఎండ. మరి మీ ఊర్లో ఎలా ఉన్నాయో కాల్ చేసి చెప్పండి. మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: నమస్తే, శుభ సాయంత్రం. బండారు తిరుపతి గొప్ప పెద్దారం.
0: హలో అండి, ఎలా ఉన్నారు?
4: బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఎండలు మాత్రం ప్రాణాలు తీసేస్తున్నాయి.
0: అవునండి బాబు, అసలు బయటకే రావాలనిపించట్లేదు. అవునండి బాబు,
4: సాయంత్రం 4 కాదు 5-6 అయినా సరే బయటికి వెళ్ళలేకపోతున్నానండి.
0: అవునండి,
4: సాధారణంగా ఉండేట మా చిట్టితల్లి సౌమ్య గారు.
0: అవునండి, శుభ సాయంత్రం. యాక్చువల్లీ తెలుసా, నేను మీ అందరితో మాట్లాడదామని చెప్పి 4 గంటకే ఇంటి నుంచి బయలుదేరి వచ్చేస్తున్నాను అంత మంచి ఎండలో.
4: అయ్యయ్యో, చాలా చాలా అభిమానం ఆత్మీయత మీకు.
0: మీ అందరితో మాట్లాడని రోజులు అయిపోయింది, మరి ఏం చేయమంటారు?
4: అవునండి, చాలా రోజులే, బహుకాల తొలదర్శనం.
0: అవును,
4: మాట్లాడి
0: ఆరు రోజులు అయిందండి మీతో మాట్లాడి.
4: అవునండి, 6 రోజులు.

0: పాటు మరి అలాగా ఆడకూడదు కానీ ఎన్నాళ్ళు అయినట్టు ఉంది కానీ.
1: అవునండి,
0: ఆరు ఆరు వారాలు ఆరు నెలలు అయిపోయినట్టు ఉందండి సోమయ్య గారు.
1: అవునండి,
0: చెన్నాళ్ళకు ఎన్నేళ్ళు కడి వచ్చే మా కళ్ళకు విజయభంగా తల్లి కోసం పాడేవాడు మీకు పాడాల్సి వస్తుంది ఆ పాట.
1: మరేం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: ఈవేళ మా అమ్మ బండారు సూర్యకాంతమ్మ ఆవిడ వర్ధంతి చనిపోయిన రోజు మా అమ్మకు నివాళి తెలియపరుస్తే ఒక పాట అడుగుదాం అనుకుంటున్నాను మన సోమయ్య బంగారు బిడ్డ తల్లి.
1: తప్పకుండా.
0: రఘువరన్ బీటెక్ ఈ చిత్రంలో జానకి దీపు పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనిదితి రవిచంద్రన్. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా ఆ పాట ఉందమ్మా
1: ఉందండి,
0: ఈ పాటను వేయండి. ఈ పాట మా అమ్మగారికి నివాళి తెలియపోతున్న వారిలో మా అక్కగారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, ఆ తర్వాత మా అమ్మాలుడు గొల్లపూడి జగదీష్, మా అమ్మాయి గొల్లపూడి రేవతి, మా అక్కగారి మనవలు నా మనవలు కూడా గొల్లపూడి రక్షవద్దు బాబు, గొల్లపూడి నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీరితో పాటు మా రేడియో ఫ్రెండ్స్ మా ప్రియమిత్రులు అయినటువంటి నల్వెల్లి వెంకటరెడ్డి గారు, బొడ్జెట్ జగన్నాథరావు మాస్టర్ గారు, తర్వాత శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, తర్వాత మంచు శాస్త్రిరావు గారు, లింగరాజు గారు, పిన్నమ్మ గారు, బాబాయ్ గారు, నరేందర్ రెడ్డి గారు, వీరందరూ కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. చాలా అభిమానంగా ఆత్మీయంగా మాట్లాడుకుంటాం ఇప్పుడు మా చిట్టు తల్లి సోమయ్య గారితో మాదిరిగా. అందువల్ల నేను వీరిని మర్చిపోలేను, వీరు నన్ను మర్చిపో వీరందరూ కూడా నన్ను మర్చిపోలేరు అన్నమాట.
1: అవునండి,
0: అమ్మా ఏటమ్మా
1: మర్చిపోలేము అసలు అంటున్నాను.
0: మర్చిపోలేమండి, ఏదైనా సరే మర్చిపోగలం కానండి, మనసారా మాట్లాడే వాళ్ళని, చిరునవ్వుతో మాట్లాడే వాళ్ళని, నిర్మోహమాటంగా విమర్శనే సత్య విమర్శలు కూడా అర్థం చేసుకుని ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడే వాళ్ళని మర్చిపోలేమండి. అలాంటి వారిలో మరొకరు ఉన్నారు, వారిని వారిని చెప్పకపోతే నా మనసు ఉండబట్టదు. మీ మేడం గారు, గురువమ్మ గారు అయినటువంటి మా బంగారు తల్లి అయినటువంటి విజయా బంగారు తల్లి కోసం కూడా ఈ పాట ప్రసారం చేయమని కోరుకుంటున్నాను.
1: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన వారందరి కోసం డెడికేట్ చేస్తూ ఈ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాం, మరి వినండి, ఆనందించండి. ఓకే లిజనర్స్, మరి నాతో పాటు మీరు కూడా లైవ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9704949492.

0: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ టైం పాస్. మన ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం.
1: హలో అండి, మేడం గారికి గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ సండే.
0: హ్యాపీ సండే అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: బాగా ఎంజాయ్ చేశారా మేడం సండే?
0: ఏమి ఎంజాయ్ అండి, ఏసీలోంచి అసలు బయటకే రాలేదు.
1: ఓకే మేడం, ఓకే. మా గురించి ఏసీలోంచి బయటకు వచ్చి మాకు మళ్ళీ మీరు యాంకరింగ్ తీసుకున్నందుకు మా కృతజ్ఞతలు మీకు.
0: థ్యాంక్ యూ అండి. మీ పేరు?
1: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొగల్తూరు. మీతో మాట్లాడానో లేదో గుర్తులేదు, వాయిస్ బాగుంది మేడం మీది.
0: థ్యాంక్ యూ అండి.
1: పాట పాడచ్చు కదా మేడం? మరి
0: నేను పాట పాడితే నా వాయిస్ బాగుందని చెప్పరు మీరు, ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతారు.
1: అంటే వాయిస్ బాగుంది కదా, పాట పాడితే ఇంకా బాగుంటుందేమో అని విందామని అండి.
0: ఈసారి నేర్చుకుని వస్తానులేండి. ఇప్పుడు నేను పాడితే అందరు లిజనర్స్ ఫోన్ పక్కన పాడేసి వెళ్ళిపోతారు.
1: థ్యాంక్ యూ మేడం, మంచిగా ఫోన్ చేయండి, నా విన్నపాన్ని స్వీకరించినందుకు. చెప్పండి మేడం, ఇంకేంటి విశేషాలు?
0: చెప్పాలండి,
1: ఈరోజు చాలా ఎండగా ఉంది.
0: అవును, చాలా అంటే చాలా. మొగల్తూరులో ఎక్కడ ఉంటారు మీరు? బీచ్కి దగ్గరేనా?
1: మొగల్తూరుకి బీచ్కి కొంచెం దూరమే మేడం. అంటే బీచ్ అంటే పేరుపాలెం కానీ వెళ్ళాలి మేము.
0: అవునవును,
1: మొగల్తూరు నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది బీచ్.
0: అవునండి.
1: ఓకే మేడం, మీరు వచ్చారా మేడం ఎప్పుడైనా?
0: నేను బీచ్కి వచ్చాను, మొగల్తూరులో మా వదిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో
1: ఓకే మేడం.
0: ఇంకా
1: మీరు
0: చెప్పాలండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలాంటి పాట నేర్చుకున్నామంటారు నన్ను?
1: మీరా, మీకు ఏ పాట అయితే ఇష్టమో ఆ పాట హమ్ చేయండి మేడం.
0: ఓకే అండి, థ్యాంక్స్. నా చాయిస్ నాకే వదిలేసినందుకు.

0: సరే, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు పాట మధురా నగరిలో ఏమునా అటిలో ఆ పాట వచ్చింది లేటెస్ట్ గా, అది పేరు గుర్తు రాలేదు మేడం ఎందులో చూడండి.
0: అవునా, ఒక్క నిమిషం అండి. ఓకే అండి, మరి సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
1: మన ఎఫ్ఎం బిజినెస్ అందరికి పేరు పేరున డెడికేట్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ మీకు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, మీరు అడిగినట్టుగానే ఈ సాంగ్ అందరి కోసం డెడికేట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

హలో లిజనర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ని అయితే వినేశారు కదా. ఏంటండి బాబు, ఎవరు కాల్ చేయట్లేదు అసలు. సర్లే, ఇంకా ఒక బ్రేక్ తీసుకుందామా? మరి ఎవరు కాల్ చేయట్లేదు, ఫాస్ట్ ఫాస్ట్గా కాల్ చేయండి.

0: హెలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్. యాక్చువల్లీ ఇందాక కాల్స్ వచ్చినాయి అండి, కానీ ఇక్కడ ఫోన్తో చిన్న ట్రబుల్ ఉంది, సో కాల్ ఆన్సర్ చేయలేకపోయాను. ఏమనుకోకండి, అది నా తప్పే. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు అనుముల మోహన్ మేడం, అది మొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: హలో మోహన్ గారు, మరి రోజు దేని గురించి మాట్లాడుకుంటున్నామో విన్నారా?
1: వినలే మేడం, ఇప్పుడే రెడీ అయిపోయింది.
0: ఇట్స్ ఓకేలే, ఎండలు చాలా మండిపోతున్నాయి కదా.
1: నా ఫుల్ కొడుతున్నాయి మేడం వరంగల్.
0: చాలా ఎక్కువ ఉంటాయేమో కదా. రాయలసీమ వరంగల్ అంటే?
1: కాదు మేడం, వరంగల్ జిల్లా అంటే హైదరాబాద్ దగ్గర ఉంటుంది.
0: ఓకే ఓకే, సారీ అండి, అసలుకి జనరల్ నాలెడ్జ్ లేదు, ఏమనుకోకండి. యా, ఇంకేంటండి మరి సంగతులు, ఎండలో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారా?
1: వెళ్ళడంటే ఇక 10 వరకే బయటదాకా వేస్తాం మేడం, వ్యవసాయం పని చేస్తాను.
0: ఓకే ఓకే,
1: 10 వరకు వచ్చి సాయంత్రం మళ్ళీ 4-5 గంటలకు.
0: ఆ క్వశ్చన్ అడిగి నా పరువు నేనే తీసేసుకున్నాను అంటారా
1: మేడం?
0: రాయలసీమ అని అడిగి నా పరువు నేనే తీసేసుకున్నాను అనుకుంటారా? ఓకే అండి, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? మాకు గోరంటాకు సినిమా నుండి అన్న చెల్లెల అనుబంధం.
0: ఓకే అండి, మరి సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
1: ఈ పాట మా మనవరాలు మహిర, అన్విక, ఆరిషి వారి కోసం, మన రేడియో వింటున్న శ్రోతలందరి కోసం.
0: ఓకే అండి, మీకు మనవలు ఉన్నారా యాక్చువల్లీ?
1: ముగ్గురు మనవరాళ్ళు, ఒక మనవాడు, 4 మేడం.
0: మీ గొంతు చాలా చిన్నపిల్లాడిలాగా ఉందండి బాబు. మరి
1: బిడ్డకు, ఇద్దరు బిడ్డలు, కొడుకు, కొడుకు ఒక బిడ్డ మేడం.
0: ఓహో, నైస్ అండి. ఓకే, మీరు అడిగిన వాళ్ళందరి కోసం ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, మరి మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి నా నెక్స్ట్ కాలర్ అయితే ఇక్కడ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మా పేరు నాగేశ్వరరావు, ఎన్నుగంటి, భద్రాద్రి కొత్తగూడెం, నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: హలో నాగేశ్వరరావు గారు.
1: రాయండి, చెప్పండి.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: టాపిక్ అంటే దేని గురించి? ఎండల గురించి అన్నారు కదా మీరు.
0: యా, ఎండల గురించి. ఎలా ఉన్నాయి మీ ఊర్లో ఎండలు?
1: మా ఊర్లో ఎండలు అధికంగానే ఉంటాయి, కానీ 2-3 డేస్ నుంచి మబ్బులు పట్టడం, కొంచెం చల్లగా ఉంది. మధ్యాహ్నం అయితే వేడిగానే ఉంటుంది, కానీ సాయంత్రం ఈ టైంకల్లా కొంచెం కూల్ అవుతుంది.
0: అవునండి, భీమవరంలో అసలు మబ్బ అనే మాటే లేదు, ఎండ వస్తూనే ఉంది.
1: మీ భీమవరంలో మాకుంటుంది ఎండ, అలాగంటే మీకుంటుంది అండి. మాది మైనేజ్ సింగరేణి కాలనీస్ మెయిన్ ఏరియా, మాకు కంపల్సరీగా ఎండ ఉంటుంది. మొన్న 52 వరకు కూడా వెళ్ళిపోయింది.
0: అవునా?
1: ఒక అంటే 6 డేస్ బ్యాక్. ఆ తర్వాత 2 రోజులు ఉంది, తర్వాత మబ్బులు వేసింది, చల్లగాలి వచ్చేసి వాతావరణం అంతా కొంచెం కూల్ కూల్ గా ఉంది.
0: మాకు అసలు మబ్బు లేదు, చల్లగాలి లేదు, మండిపోతున్నాయి.
1: ఏలూరుకి దగ్గర అదే ఉంటుంది కదా, అదే కొల్లేరు సరస్సు గాలిని చల్లగాలి అని వేస్తే చూడండి. సరే మేడం, అయితే నేను ఎండల్లో అధికంగా ఉంటున్నాయి, కానీ కూసే కోయలకి ఏమి ఉండదండి. ఎంత ఎండ ఉండాలని కోయిల కూకు అని ఉంటుంది. ఆ కోయిల రాగా ఇనుకుంటూ హాయిగా గడిపేయచ్చు. ఒకప్పుడు బాగుండేవి, చెట్లు ఎక్కువ ఉంటాయి, చెట్ల మీద కోయిలు ఉండేవి, కోకిలలు ఉండేవి. మనం కూ అంటే అవి కూడా కూసాయి ప్రతిస్పందనక. ఇప్పుడు ఆ చెట్లు లేవు, అరణ్యాలు తక్కువైనవి, ఎక్కడో చాట మొత్తానైతే కోయిల కూ అనే రాగాలు అయితే వినిపిస్తుంది. అయితే నేను ఆ కోయిల గురించి చిన్న 2 మాటలు చెప్పమంటారా?
0: తప్పకుండా చెప్పండి.
1: కొమ్మల్లో కోయిలమ్మ, కమ్మగా పాడేవమ్మ,

0: ఆలపించి ఆమని ఒడిలో ఆదమరచి నిదరోకమ్మ, తెలవారే తలతలలాడే తెలి మంచు ముత్యాలిరియ, కుహు అంటే కూయని పలికే కొండ కోన సీమలన్నీ పరవశించే నీ పలుకులకు సరిరారెవ్వరు నీకు, మాఘమాసపు వేళలో మావి చిగురు తిన్నావేమో మౌనమీడి ఆమని వేళ మనసు పెట్టి పాటను పాడు, కాలానికి అనుగుణంగా సలిత గమకాలెరిగిన గాయనిక కొమ్మల్లో కోయిలమ్మ, విరిపూత రేకు తేనెల కన్నా తీయతీయని పలుకుల పాట వినువారు వీణుల విందు, ప్రకృతి పాట కనులే విందు, కాకి కోకిలు ఒకటే రూపని లోకమంతా అంటారు, పలుకు రాని అరిపేదానికి పాడచేత కాదు, నీ జాతి పెంపు మనుగడ బంధం మాతృప్రేమ కదియే మార్గం కాకి మార్గం అన్నారు. రవి చందమామ తేజో అందం లేదని చింతబోకు, తరచి చూస్తే కృష్ణ అందం మచ్చ కాస్త ఆ మామలో ఉంది, ఆ నల్లని అందం కూడా నలుపు చందమామలో ఉంది, జంకు గొంకు బిడియము మాని ఆమనంత హాయిగా పాడు కొమ్మల్లో కోయిల.
1: వాహ్, చాలా బాగా చెప్పారు కదా.
0: థ్యాంక్ యూ మేడం.
1: చాలా అంటే చాలా చాలా చాలా బాగుందండి.
0: చాలా చెప్తుంటా కానీ మన స్టేషన్కే చెప్తాను నేను, వేరే వాళ్ళకి అంత స్పందన ఉండదు వాళ్ళకు. కాకపోతే
1: చాలా లక్కీ అన్నమాట.
0: మీరు లక్కీ మేడం. మేడం వింటారు మేడం, విజయ మేడం గారు, నరసింహ సార్ అందరూ నా కవితలు వింటూనే ఉంటారు. మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు ఇది మీ పేరు ఏంటో అన్నారు. నేను
1: అవును నేను కూడా
0: నా పేరు
1: నా ఫస్ట్ కాల్ ఇది.
0: ఎక్కువ చేత నేను పేర్లు తెలుసుకొని అడగనండి, అందుకనే మిమ్మల్ని అడగలేదు ఏంటి పేరు అని అడగలేదు. ఏమండి అంటే మీరు చిన్నోళ్ళే కావచ్చు పెద్దోళ్ళే కావచ్చు, మీ స్థాయిని బట్టి గౌరవించాలండి.
1: నేను మీకన్నా చాలా చిన్నపిల్లనండి.
0: కావచ్చు చిన్నపిల్లలే కావచ్చు, కానీ మీరున్న స్థాయి గొప్పలేదు.
1: థ్యాంక్ యూ అండి.
0: అందుకనే అక్కడ చిన్న పెద్ద తారసమ్యాలు కదండి, సీటు మీరు కూర్చున్న సీటుని గౌరవించాలి మిమ్మల్ని కాదు.
1: థ్యాంక్ యూ అండి.
0: ఓకే, అయితే నాకు ఈరోజు ఒక చక్కని పాట వినిపించగలరా?
1: అదే అడుగుదాం అనుకుంటున్నాను, తెలుసా ఏం పాట విందాం అనుకుంటున్నారని?
0: నీతి నిజాయితీ అనే సినిమాలో మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి అనే పాట.
1: వేరే సాంగ్ చెప్తారా? నాకు ఇక్కడ సాఫ్ట్వేర్ లో దొరకలేదు అది.
0: సాఫ్ట్వేర్ నీతి నిజాయితీ దొరకలేదండి.
1: దొరకలేదండి.
0: సరే, ఇంకా మంచి రోజులు వచ్చాయి సినిమా అందుతుందా, ఎగిరే గువ్వ ఏమంది, శ్రీకాళ ఏమంది,
1: దొరికిందండి.
0: ఏది అదే మంచి మనసు ఏది దొరికిందండి? నేను ఫస్ట్ అడిగింది నీతి నిజాయితే.
1: మంచి మనుషులు దొరికింది.
0: ఓకే అదే.
1: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్. ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు పుల్పాటి వెంకటేష్. మైబునార్కి ఫోన్ చేశాను మేడం. బాగున్నారా మేడం?
0: హలో వెంకటేష్ గారు, చాలా బాగున్నాను నేను.
1: మీ పేరు చెప్తారా మేడం?
0: నా పేరు సౌమ్య అండి.
1: సౌమ్య గారు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను అనుకుంటా మేడం మీతో.
0: అవునా, నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది వాయిస్.
1: అవును మేడం, వాయిస్ షో బాగా చేస్తుంటారు మేడం.
0: ఓ థ్యాంక్ యూ అండి.
1: మా విజయ్ మేడం, మా నందిని మేడం గారు, ఇక రాజ్యలక్ష్మి మేడం వాళ్ళు తరలా చేస్తుంటారు మేడం, ఒప్పుకోవాల్సిందే మేము.
0: థ్యాంక్ యూ అండి.
1: మా శ్రోతలు ఒక ఊపు ఊపుతున్నారు మేడం, అంటే అంత సంతోషపరుస్తున్నారు. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నామా.
0: ఓ థ్యాంక్ యూ అండి. అయితే హ్యాపీగా ఉన్నాను అంటారు.
1: ఏంటి మేడం?
0: అయితే చాలా సంతోషంగా ఉన్నాను అంటారు.
1: ఫుల్ హ్యాపీగా ఉన్నాను మేడం, ప్రతి ఒక్క శ్రోత హ్యాపీగా ఉన్నారు మేడం. మీరు షో చేస్తుంటే లైవ్ దొరకడం కష్టం ఉంది. అట్లా అయితే ఈరోజు ఒక విశేషం ఉంది మేడం.
0: ఏంటండి?
1: అంటే మా బెస్ట్ ఫ్రెండ్ మా క్లాస్మేట్, మాది 10th బ్యాచ్, అంటే 1986-87 బ్యాచ్ లో 10th క్లాస్ లో బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఆయన ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నాడు మేడం.
0: ఓకే.
1: అయితే ఈ రోజు ఆయనది రెండు కలిసి వచ్చిన బర్త్డే ఈ రోజే ఉంది, పుట్టినరోజు ఈ రోజు ఉంది మేడం. పెళ్లి రోజు ఈ రోజు ఉంది, మళ్ళీ బర్త్డే ఉంది. అందుకే పెళ్లి రోజు పాట ఒకటి వేయండి మేడం. పెళ్లి రోజు కూడా ఇది 23వ పెళ్లి రోజు. ఆయనకు విషయం చెప్తాను మేడం. నేను ఫస్ట్ చెప్పిన తర్వాత మీరు చెప్పండి.
0: ఓకే అండి, చెప్పండి. మరి
1: అనిల్ గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్ని చేసుకోవాలి, మళ్ళీ బర్త్డేలు కూడా చేసుకుంటూ నిండు నూరేళ్ళు ఉండాలని మాతో కోరుకుంటున్నాను. మీ పుల్పాటి వెంకటేష్, మా లైవ్ లో మా సౌమ్య గారు కూడా మీకు విషయం చెప్తారు సార్, చెప్పండి మేడం.
0: అనిల్ గారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి, అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.
1: అయితే ఆయన కోసం మురారిలో ఒక పెళ్లి పాట వేయండి మేడం.
0: ఓకే అండి, అనిల్ గారి కోసం ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాము. థాంక్స్ ఫర్ కాలింగ్.
1: ఓకే, థాంక్యూ మేడం.
0: ఓకే అండి.

0: వరనందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
0: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకి సంబంధించి ఉచిత వైద్య శిబిరం
1: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
0: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
1: పిసిఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్, ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 8925933186, 8925896421.
2: ఓకే లిజనర్స్, మరి మంచి చక్కని పాటను అయితే వినేశారు కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హలో, నమస్కారం మేడం.
2: నమస్కారం అండి, మీ పేరు?
3: నల్గొండ జిల్లా చందనపేట మండలం చీచురాల గ్రామం దమ్మోజి వెంకటాచార్య మాట్లాడుతున్నా మేడం.
2: హలో వెంకటాచార్య గారు, ఈరోజు టాపిక్ విన్నారా?
3: ఇందే మేడం.
2: మాకైతే ఎండలు మండిపోతున్నాయండి, మీ ఊర్లో ఎలా ఉన్నాయి?
3: మా ఊర్లో కూడా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. మాకు చుట్టూ అడవి ఉండే బట్టి గుట్టల కాక ఎక్కువ ఉంటుంది మేడం ఇంకా.
2: ఓహో, నైస్.
3: ఎండలు బాగానే ఉన్నాయి మేడం.
2: మబ్బు, చల్లగాలి అలాంటి వాతావరణం ఏం లేదంటారు?
3: ఇప్పుడు ఇప్పుడు 5-6 గంటలకు జ్వరం చల్లబడుతుంది మేడం.
2: ఓకే ఓకే, ఒక కాలర్ చెప్పారు వాళ్ళకి కాస్త మబ్బు పడుతోంది మధ్యన అని.
3: మధ్యన ఏం పడలేదు మేడం, నిన్న కొద్దిగా మబ్బు లెక్క పట్టింది, రెండు చింకులు కానీ అంతే, ఇంకేం లేదు.
2: ఆ రెండు చింకులకి ఇంకా తాపం ఎక్కువైపోతుంది కదా,
3: ఇంకా హీట్ అయిపోతుంది మేడం.
2: అవును. మరేం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
3: మాకు ఏజెంట్ గోపిలో
2: ఓకే,
3: ఓ అంశబలే రామ చిలక, ఓ రద్దీ అనే పాట వినిపించండి.
2: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
3: మంచిది మేడం.

0: ఓకే లిజనర్స్, మరి మంచి చక్కని పాటను అయితే వినేశారు కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు? హలో కాదర్ భాషా గారు, మరి రోజు ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి వింటున్నారా మీరు? అయ్యో ఎండింగ్
1: టైం.
0: ఓకే ఓకే, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా అయితే? మనోళ్ళు కూడా ఉన్నారు మీకు, నైస్ అండి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా అయితే?
1: అందరు బాగుండాలి మేడం, లక్షణంగా.
0: అవునండి. సాంగ్ చెప్పేస్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి.
1: అడుగు జాడల్లో మల్లెలు పూతే చల్లని వేళలో.
0: ఓకే అండి, మరి సాంగ్ ని ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
1: మన సర్దార్ బాయ్ గారు, ఆళ్ళగడ్డ పోలయ్య గారు, మొహమ్మద్ రఫీ.
0: ఓకే అండి, మీరు చెప్పిన వారందరి కోసం ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఈ మంచి బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండ్ చేయాల్సిన టైం వచ్చేసిందండి. మీతో చాలా సరదా సరదాగా మాట్లాడితే ఈ 1 అవర్ చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. అసలు మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం 5 o'clockకి మస్ట్ టైం పాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య. బాయ్ బాయ్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: skin and specialty clinic.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
0: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమ్మీర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు.

బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు

వార్తలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సో ఈ రోజు మన తిన్ మా ప్రోగ్రామ్ ని ఒక చక్కటి తెలుగు పాటతో మొదలు పెడదామా. మరి ఈ సాంగ్ గురించి చెప్పాలంటే యష్ అండ్ శ్రీనిధి శెట్టి నటించిన కేజీఎఫ్ మూవీ నుండి మెహబూబా. మరి ఈ సాంగ్ ని రవి బస్రూర్ గారు కంపోజ్ చేయగా అనన్య భట్ గారు ఆలపించారు. మరి ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు రామజోగయ్య శాస్త్రి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి తెలుగు పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఒక హిందీ సాంగ్ ని కూడా వినేద్దామా? మరి ఈ సాంగ్ గురించి చెప్పాలంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్, కారా అద్వానీ అండ్ దిశా పటాని నటించిన MS ధోని ద అన్టోల్డ్ స్టోరీ మూవీ నుండి జప్త.

మరి ఈ సాంగ్ ని అమాల్ మాలిక్ గారు కంపోజ్ చేయగా అర్మాన్ మాలిక్ గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు మనోజ్ ముంతసిర్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి హిందీ పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ హిందీ సాంగ్ నైతే వినేశారు కదా, మరి అదే ఫ్లో లో మీకోసం ఒక చక్కటి తమిళ పాటని కూడా ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్.

0: భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ రోజు మన తిన్మా ప్రోగ్రామ్ లో మన నెక్స్ట్ తెలుగు సాంగ్ శర్వానంద్ అండ్ సమంత గారు నటించిన జాను మూవీ నుండి ఊహలే. మరి ఈ సాంగ్ ని గోవింద్ వసంత గారు కంపోజ్ చేయగా చిన్మయ శ్రీపద అండ్ గోవింద్ వసంత గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు శ్రీమణి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి తెలుగు పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: చిన్నారులు, పెద్దవారు, ఇంటికి వెలుగులు.
1: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
2: మధ్యాహ్నం ఎండలో బయటకు పంపకండి.
1: గ్లూకోజ్, పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
2: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001-25552.
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడు ఒక హిందీ సాంగ్ కూడా వినేద్దామా? మరి ఈ సాంగ్ గురించి చెప్పాలంటే షారుఖ్ ఖాన్ అండ్ కాజల్ నటించిన దిల్వాలే మూవీ నుండి జనం జనం. మరి ఈ సాంగ్ ని ప్రీతం గారు కంపోజ్ చేయగా అర్జిత్ సింగ్ అండ్ అంతారా మిత్రా గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు అమితాబ్ భట్టాచార్య గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి హిందీ పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ హిందీ సాంగ్ నితేనేసారు కదా, మరి అలాగే మీ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ ని కూడా ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితేనే సరే కదా. మరి ఈ రోజు మన తిన్మల్ ప్రోగ్రామ్ లో మన నెక్స్ట్ తెలుగు సాంగ్ నిఖిల్ అండ్ లావణ్య నటించిన అర్జున్ సురవరం మూవీ నుండి కన్నే కన్నే. మరి ఈ సాంగ్ ని సిఎస్ శ్యామ్ గారు కంపోజ్ చేయగా అనురాగ్ కులకర్ణి అండ్ చిన్మయ్య గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు శ్రీమణి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి తెలుగు పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, మరి మన లాస్ట్ హిందీ సాంగ్ ని కూడా వినేద్దామా? ఈ సాంగ్ గురించి చెప్పాలంటే రందీప్ హుదా అండ్ కాజల్ అగర్వాల్ నటించిన దో లవ్ జోన్ కి కహానీ మూవీ నుండి జీనా మన్నా. మరి ఈ సాంగ్ ని పాలక్ ముంచల్ గారు ఆలపించగా బబ్లీ హక్ గారు కంపోజ్ చేశారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు సందీప్ నాథ్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి హిందీ పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117
1: ఇంటికే కాదు హృదయానికి

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: రోజంతా ఏసీనా? కరెంటు బిల్ బాగుందా?
0: కిటికీలకి కర్టెన్లు వేయండి, గదిని చల్లగా ఉంచండి.
1: మధ్యాహ్నం పూట ఫ్యాన్ కింద మట్టి కుండ పెట్టండి.
0: ఏసీ లేకపోయినా ఏసీ లాంటి గాలిని ఆస్వాదించండి.
1: స్మార్ట్ గా ఉండండి, చల్లగా బ్రతకండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ హిందీ సాంగ్ నైతే వినేసారు కదా, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ ని కూడా ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు మన థీమ్ ప్రోగ్రామ్ లో మన లాస్ట్ తెలుగు సాంగ్ ఆశిష్ అండ్ అన్నపూర్ణ గారు నటించిన రౌడీ బాయ్స్ మూవీ నుండి వేసానే ఓ నిచ్చెన. మరి ఈ సాంగ్ ని దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేయగా కపిల్ కపిలాన్ గారు అండ్ సమీరా భరద్వాజ్ గారు ఆలపించారు. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన వారు శ్రీమణి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఈ చక్కటి తెలుగు పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.
2: ఊ ఆడ సేరు నన్ను నాడోడి వండు వండు రింగా.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మంచి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా. సో లిజనర్స్ ఇదన్నమాట ఈ రోజు మన థీమ్. సో మంచి మంచి సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి తిరిగి రేపు ప్రసారమైన థీమ్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్ ఫాతిమా.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334102.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.